ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 అశ్విని మాసం 3వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 25వ తేదీ శుక్రవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ లక్ష్మీదేవి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: అక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డెన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా

చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి.

0: 26కు సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్టాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
2: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
3: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1-2 చోట్ల మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్లో 50-60 కిలోమీటర్లు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్,

మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా శ్రోతలకు అందించబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో అత్యవసర పరిస్థితులలో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగ పాత్ర. ఈ అంశంపై డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని. సాయంత్రం 6:30 జానపద సంగీత కార్యక్రమం వినవచ్చు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంట సాగులో మెలకువలు, అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. ఇంకా ఖరీఫ్ సీజన్లో వరి పంట సాగులో అనుభవాలు, నల్లబెల్లి మండలం ముద్దునూరు గ్రామ రైతు రాజయ్య గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. ఈ 2 కార్యక్రమాలను కూడా మనకు అందిస్తారు హర్షం సదానందం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వినవచ్చు, 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ 2 కార్యక్రమాలు కూడా ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. హైలైట్స్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఏషియన్ గేమ్స్ 2026 జపాన్లో జరుగుతున్న హైలైట్స్ కార్యక్రమాలు వినవచ్చు. 10:20 మధుర గీతాలు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు.

ఆకాశవాణి సమయం 7 గంటలు కావస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ములుగు జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్.
1: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ములుగులోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, నిజాం పాలన నుండి తెలంగాణ విమోచనం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు చేసిన పోరాటాల ఫలితంగా నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలన నుండి తెలంగాణను విముక్తి చేశారని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంక్షేమ స్వర్ణయుగంగా నిలిచిపోయిందని అన్నారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, రైతుల కోసం ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 వంటి అత్యవసర సేవలు అమలు చేసి చిరస్థాయిలో నిలిచారని పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నైరుతి ప్రాంతంలో ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడం గొల్లలగుడికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఆగస్టు 31న గొల్లలగుడిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత పురావస్తు శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో పాలంపేటలోని గొల్లలగుడి జాతీయ పురావస్తు ప్రదేశాలు, ప్రాచీన కట్టడాల సరసన చేరడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి బండారుపల్లి రోడ్డు వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు మాట్లాడుతూ, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు చాలా మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ముఖ్యంగా ఆత్మహత్యలకు వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు కారణమవుతాయని, వాటిని సమిష్టిగా నివారించినప్పుడే ఆత్మహత్యల నివారణ జరుగుతుందని వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి బి రామ్మోహన్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమ వీర వనిత అని, తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరమాత అని, నేటితరం మహిళలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుండి జాతీయ రహదారి మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు అటవీ శాఖ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అటవీ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా అమరులైన అటవీ శాఖ అధికారులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ప్రతి సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అటవిని రక్షించడంలో ఎంతో మంది అటవీ శాఖ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది అమరవీరుల దినోత్సవం జరుపుకోవడంతో పాటు ప్రజలందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాలు పంచుకోవాలని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ములుగు జిల్లా భూపాల్ నగర్ గ్రామ పంచాయతీ సమావేశ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ్

0: రావు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సబ్సిడీ వివరాలు రైతులకు వివరించామని తెలిపారు. అదేవిధంగా ఆయిల్ పామ్ అంతర పంటల సాగు, బిందు పరికరాలపై, జాతీయ వెదురు మిషన్పై రాయితీ, సెంట్రలైజ్డ్ కిచెన్, క్లస్టర్డ్ ప్రోగ్రాం, కూరగాయల సాగు, డిజిటల్ పంటల సర్వే, ఉద్యానవన శాఖలో అమలవుతున్న రాయితీ వివరాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించామని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన గడువును 7 అక్టోబర్ వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్టాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమికా నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా, పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు

సంబంధించిన చర్చల్లో $30 trillion ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. $4 trillion ఆర్థిక వ్యవస్థగా, $20 trillion కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్ లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాసులో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్ముకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజులపాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా,
10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్సడ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో

0: లో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలో మిక్స్డ్ స్కీట్ టీం ఈవెంట్లో అనంత్జిత్ నరుకా, పరినాజ్ థడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈ రోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్ కు చేరాయి. ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో అత్యవసర పరిస్థితులలో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగ పాత్ర, ఈ అంశంపై డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. ముందుగా ఓ పాట వినండి.

0: దొరికితే దొంగలు, దొరక్కపోతే దొరలు. ఈ చిత్రంలోని శ్రీ తారక్ పాడిన పాట విన్నారు. ఎప్పుడు విందాం? అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగ పాత్ర, ఈ అంశంపై డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ గారితో పరిచయ కార్యక్రమం. వీరిని మనకు పరిచయం చేస్తున్నారు శ్రీ ఇల్లందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యామృతం కార్యక్రమానికి స్వాగతం. మనిషి ప్రాణం అమూల్యమైంది. ప్రాణానికి హాని కలిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగం నిర్వహించే పాత్ర అమూల్యమైనది. మరి ఆ విభాగము గురించి మనకు తెలియజేయడానికి ఈ రోజున డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ గారు విచ్చేశారు. వీరు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగానికి అధిపతిగా ఉన్నారు ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్కి. అలాగే దాదాపు 12 సంవత్సరాలుగా దీంట్లో అనుభవం గడించి ఉన్నారు. మరి వీరిని అడిగి ఈ విభాగానికి చెందిన మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఇప్పుడు ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే ఈ అత్యవసర విభాగం అనేది ప్రతి ఆసుపత్రిలో మనకు దాదాపుగా కనపడుతూ ఉంటుంది. మరి ఈ విభాగం యొక్క ప్రాధాన్యత ఏమిటి? సాధారణంగా ఎలాంటి కేసులు ఇక్కడికి వస్తూ ఉంటాయండి?
2: అత్యవసర విభాగం అనేది ఏ హాస్పిటల్కి కానీ చాలా కీలకమైన విభాగం అండి. పేషెంట్ యొక్క కండిషన్ను నిర్ధారించడానికి, నిర్ణయించడానికి ఎటువంటి కేర్, అంటే ఫస్ట్ ట్రయాజింగ్ అంటాం, అంటే ఒక పేషెంట్ వస్తే ఈయన ఎంత సీరియస్గా ఉన్నాడు, లెవెల్1, లెవెల్2, లెవెల్3, ఈ విధంగా మొదటిలోనే క్యాటగరైజ్ చేయాలి. దానికి కొన్ని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. దాన్ని బట్టి అటువంటి నిర్ధారించిన ప్లేస్కి ఆ పేషెంట్ వెళ్ళాలి. అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో కూడా ట్రయాజ్ 1, రిసెస్టేషన్ బేస్ అని ఉంటాయి. అంటే ఎక్కువ సీరియస్గా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఇటువంటి ఏరియాకి షిఫ్ట్ చేయాలి. ఆ ఏరియాలో ఏముంటుందంటే అన్ని ఫెసిలిటీస్ ఇమీడియట్లీ, బెడ్ సైడ్ అవైలబిలిటీ ఉంటాయి, ఇమీడియట్ దానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. వీళ్ళు అందరి యొక్క టీమ్ వర్క్ వల్ల ఆ యొక్క క్రిటికల్ ఉన్న పేషెంట్ ని కాపాడుకునేందుకు, ఆ పేషెంట్ యొక్క నిర్ణయాత్మకమైన ట్రీట్మెంట్ డెసిషన్స్ తీసుకునేందుకు అత్యంత సులభంగా ఉంటుంది. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మియర్ క్యాజువాలిటీ, ఇట్ ఈస్ ఎ వెరీ హైలీ స్కిల్డ్ టీమ్ వర్క్ ప్లేస్డ్ స్పెషలైజ్డ్ ఏరియా ఇన్ ఏ హాస్పిటల్. ఈ విధంగా మనం అడ్వాన్స్ అవుతున్నాము ఈ రోజుల్లో. సో ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యత అనేది పబ్లిక్ లైఫ్లో, వాళ్ళ హెల్త్లో, ప్లస్ హాస్పిటల్ యొక్క క్వాలిటీ అండ్ ఫంక్షనింగ్లో అతి కీలకమైన ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది.
1: సాధారణంగా ఇప్పుడు ఈ ఎమర్జెన్సీలో అంటే ఎలాంటి కేసులు ఎమర్జెన్సీ అంటారు?
2: హెల్త్ కండిషన్స్, మెడికల్ డిసీజెస్ కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, సర్జికల్ కండిషన్స్ కానివ్వండి, ఏవైతే అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయో వేటి వల్ల

0: మనిషి యొక్క ప్రాణాలు కీలకంగా మారుతున్నాయో, వేటి వల్ల అత్యంత ఇమీడియట్ కేర్ అనేది అవసరం అవుతుందో అటువంటి పేషెంట్లు ఎమర్జెన్సీకి రావాలి. దీన్ని కొంచెం సులభతరం చేయాలి అంటే, మనిషికి అనేక వ్యాధులు ఉంటాయి. అనేక వ్యాధుల్లో కొన్ని సాధారణ జబ్బులు ఉంటాయి, కొన్ని అత్యంత కీలకమైనవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటు ఉంది. గుండెపోటు ఎంత సీరియస్గా వస్తుంది, ఎంత మేజర్గా వస్తుంది అనేది, ఏ విధంగా మారుతుంది నెక్స్ట్ మినిట్స్లో అనేది చెప్పడం చాలా కష్టం. ఇటువంటి గుండెపోటు ఉన్న ప్రజలు ఇమీడియట్గా ఎమర్జెన్సీ హై లెవెల్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ ఏమవుతుందంటే కార్డియాక్ క్యాత్ ల్యాబ్ ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్. వీళ్ళు నలుగురు యొక్క కలయిక వల్ల కార్డియాక్ కేర్ టీమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఇమీడియట్గా హార్ట్ అటాక్ను గుర్తించడమే కాకుండా దీన్ని ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటాం. దీంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, థ్రాంబోలైసిస్ అంటాం, క్యాత్ ల్యాబ్ రిలేటెడ్ రీసెసిటేషన్ అంటాం. ఇటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటే మేజర్ అడ్వర్స్ కార్డియాక్ ఈవెంట్స్ అంటే గుండె యొక్క కాంప్లికేషన్స్ రాకుండా, పేషెంటు కార్డియాక్ అరెస్ట్ కాకుండా, బ్యాడ్ కాంప్లికేషన్స్లోకి పోనివ్వకుండా పేషెంట్ని రీసెసిటేట్ చేసి స్టెబిలైజ్ చేసే ఆ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. అదేవిధంగా ఇతర ఎమర్జెన్సీస్ అంటే బ్రెయిన్ రిలేటెడ్, ఇప్పుడు పక్షవాతం అంటాం, ఒక మనిషి కుప్పకూలిపోయాడు, పక్షవాతానికి కూడా దెర్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఎమర్జెన్సీ స్ట్రోక్ టీమ్ అంటాం ఈ రోజుల్లో అడ్వాన్స్డ్గా. దీంట్లో ఒక ఎమర్జెన్సీ క్వాలిఫైడ్ డెడికేటెడ్ డాక్టర్ ఉంటారు, దాంతోపాటు న్యూరో ఫిజిషియన్ డాక్టర్, న్యూరోసర్జన్ డాక్టర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు, స్పెషలీ ట్రైన్డ్ పారామెడిక్స్, వీళ్ళందరూ ఏంటంటే ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ యొక్క పక్షవాతాన్ని గుర్తించి దీన్ని కేటగరైజ్ చేసి కొన్ని వాట్లకు విండో పీరియడ్స్ అంటాం. ఈ విండో పీరియడ్స్ అంటే మొదటి గంటలు స్టిపులేటెడ్ టైమ్స్ ఉంటాయి పక్షవాతానికి, 4.5 గంటల వరకు మొదటి చాలా కీలకం. ఎందుకంటే ఒక్కసారి పక్షవాతం వచ్చింది అంటే కాళ్ళు చేయి పడిపోతుంది. కాళ్ళు చేయి పడిపోవడం అనేది సుదీర్ఘకాలం ఆ యొక్క మనిషి యొక్క జీవితాన్ని, వాటి యొక్క కుటుంబ సభ్యుల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇటువంటి ఒక ఎమర్జెన్సీని మొదటి 4.5 గంటల్లో కానీ రాగలిగితే, దాని యొక్క కాంట్రాఇండికేషన్స్ రూల్అవుట్ చేస్తే, థ్రాంబోలైసిస్ అంటే రక్తపు గడ్డ బ్లాకేజ్ను కరిగించి ఆ యొక్క పేషెంట్ యొక్క రికవరీకి మనము తోడ్పడే వాళ్ళం అవుతాము. వాళ్ళకి జీవితంతో పాటు ప్రాణాలు కాపాడడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ను కూడా మెరుగుపరిచేందుకు ఇటువంటి ఎమర్జెన్సీ టీమ్ విత్ న్యూరో ఫిజిషియన్ అండ్ న్యూరో సర్జన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన అనేది అవసరం. ఎందుకంటే వీళ్ళందరూ ఈ యొక్క విండో పీరియడ్, ఈ యొక్క క్రిటికల్ టైం దాటిన తర్వాత వస్తారు. దాటిన తర్వాత పేషెంట్ని మాత్రమే కాపాడగలుగుతాం, కానీ వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, మెయిన్గా న్యూరలాజికల్ రికవరీని కాపాడలేము, పూర్తిగా రికవర్ చేయలేము, ఆర్ చాలా డిలే అవుతుంటుంది. సో ఇటువంటి వాటివన్నీ ఏంటంటే హైలీ డెసిగ్నేటెడ్ మంచి స్పెషలైజ్డ్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఉన్న పెద్ద హాస్పిటల్స్లోనే ఇటువంటివన్నీ అవైలబుల్ ఉంటాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా మంచి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావడం అనేది అత్యంత కీలకం అవుతుంది.
1: అలాగే ఇప్పుడు మీరు గోల్డెన్ అవర్ అని అంటున్నారు, కొన్ని అంటే ఆ సమయంలో వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటున్నారు. సాధారణంగా ఇప్పుడు రోడ్డు ప్రమాదం కానీ హార్ట్ అటాక్ కానీ గురి అయ్యే సందర్భాలు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చే టైంలో ముందుగా అంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వీళ్ళు చేయవలసిన పనులు కానీ ఏంటి?
0: ట్రామా గురించి మాట్లాడితే మనకు గాయం అనేది ఎటువంటి తీవ్రతను ఎటువంటి అవయవం మీద పడుతుంది అనేది కీలకం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ హెడ్ ఇంజురీస్ అంటాం. హెడ్ ఇంజురీస్ ఎప్పుడు కూడా క్రిటికలే. ఏ విధంగా ఇవి నిమిషానికి మారుతూ ఉంటాయి చెప్పడం చాలా కష్టం. దాంతోపాటు వెన్ను సంబంధించిన ఇంజురీస్, ఛాతీ పొట్ట సంబంధించిన ఇంజురీస్, కొన్నిసార్లు ఇవి బయటకు కనబడతాయి, కొన్ని బయటకు కనపడం, బ్లంట్ ఇంజురీస్ అంటాం. ఇవన్నీ లోపల లోపలే రక్తస్రావము, లోపల లోపలే దాని యొక్క గాయాల యొక్క తీవ్రత. దీంతో పాటు ఏమవుతుందంటే మనిషి ముందు కొంచెం కాన్షియస్గా ఉండొచ్చు, తర్వాత అన్కాన్షియస్ అయిపోవచ్చు. సో ఎనీ ట్రామా మనం ఏంటంటే ఒక డెసిగ్నేటెడ్ ఎమర్జెన్సీ ఏరియాకి వెళ్ళాలి. అక్కడ ట్రామా టీమ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు అన్ని ఏంటంటే విభాగాలు విడిపోయినాయి. ఏ కండిషన్కు దాని యొక్క టీం వర్క్ అనేది ఉంటుంది. ఈ ట్రామా టీంలో ఏంటంటే ఎమర్జెన్సీ డాక్టర్తో పాటు ఎయిర్వే డాక్టరు, దాంతోపాటు క్వాలిఫైడ్ మంచి సర్జన్ టీము, దాంతోపాటు అనేక నిపుణులు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ ట్రామాస్లో లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీస్ను గుర్తించి అక్కడికక్కడ ఈ లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీస్ను ఇమీడియట్గా అటెండ్ అయ్యి వీటి నుంచి రీసెస్టేట్ చేసి పేషెంట్ కాంప్లికేషన్స్కు పోనీయకుండా, స్లిప్ అయి పోనీయకుండా కాపాడుకోవడం. అదేవిధంగా కొన్ని ఇంజురీస్ ఏంటంటే ఎమర్జెన్సీ సర్జరీస్ని డిమాండ్ చేస్తాయి. ఆ ఎమర్జెన్సీ సర్జరీస్ని అవసరమైతే పేషెంట్ స్టెబిలైజ్ చేసి తరలించడము, దాని తర్వాత ఒకసారి ట్రామా కేర్ అయిన తర్వాత మంచి ఇంటెన్సివ్ కేర్, వెంటిలేటర్ ఫెసిలిటీ ఇటువంటివన్నీ ప్రొవైడ్ చేస్తే ఇటువంటి కాంప్లెక్స్ ఇంజురీస్, యాక్సిడెంట్స్ నుంచి మనం పేషెంట్ ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో సమయం,

0: కీలకం. మొదటి గంట గోల్డెన్ అవర్ అంటాం, ఇప్పుడైతే ఇంకా ఆధునికమైపోయింది, మొదటి నిమిషాలు ప్లాటినం, ఇంకా అమూల్యమైంది. సో ప్లాటినం టైం అంటాం. సో ఏ విధమైన సమయం కోల్పోకుండా, వేస్ట్ చేయకుండా, తొందరగా సాధ్యమైనంత వరకు ఆధునిక ఎమర్జెన్సీ ఐసీయు డిపార్ట్మెంట్ తరలించడం అనేది చాలా ముఖ్యం యాక్సిడెంట్ కేసులలో.
1: మనం ఓన్లీ ఫోన్ చేస్తాము, ఆ లోపు మనం అక్కడేమన్నా చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా?
0: ఎస్, ఇది చాలా జనరలైజ్డ్ టాపిక్ అండి మీరు చెప్పింది. ముఖ్యంగా మనం ఇది ఎక్కడ గమనిస్తామంటే, ఒక సడన్ గా పేషెంట్ కుప్పకూలిపోవడము, అన్రెస్పాన్సివ్ అవ్వడము, యాక్సిడెంట్ గురవడము, ఇటువంటి ఉన్నప్పుడు మీరు చెప్పిన మనం అక్కడ బైస్టాండర్స్ అనిపిస్తాం. బైస్టాండర్ అంటే పక్కన ఉన్నవాడు. పక్కన ఉన్నవాడు ఒక్కోసారి డాక్టర్ కావచ్చు, చాలా సార్లు నాన్ మెడికలే ఉంటారు, సాధారణ ప్రజలు ఉంటారు. సో సాధారణ ప్రజల యొక్క రోల్ ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏమిటి అనేది మనం ఇక్కడ గుర్తించాలి. మనం చాలా సార్లు ఏం భయపడతామంటే, ఎందుకు మనం పోవడం, ఏమవుతుందో, మనం పోతే పోలీస్ కేసు అవుతుందో, ఇవన్నీ ఏంటంటే చట్టాల్లో చాలా సవరణలు వచ్చినాయి. ఇప్పుడు ఇంతకు ముందు క్వశ్చన్ చేసేటోళ్ళు ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మన బాధ్యత అది. ఎవరైతే ఇటువంటివి గుర్తించి నోటిఫై చేస్తున్నారో వాళ్ళను గుర్తించి అభినందిస్తున్నాము. ఇప్పుడు చట్టాలు ఆ విధంగా మారినాయి. సో ఎటువంటి భయం లేకుండా, ఎనీ ఎమర్జెన్సీ ఎవరన్నా పక్కన ఉన్నప్పుడు మన బాధ్యతగా మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, మొదటి పని వెళ్ళి. సెకండ్ పాయింట్ ఏంటంటే సీన్ సేఫ్టీ అంటాం. మధ్య రోడ్లో ఒకరు పడిపోయి ఉంటే మధ్య రోడ్లో మనం ఆయన్ని హెల్ప్ చేయలేం కాబట్టి సేఫ్ ప్లేస్ కి తరలించాలి. అంటే రోడ్డు పక్కకు ఒక మంచి సేఫ్ ఉన్న ప్లేస్ లోకి తనను తరలించాలి, షిఫ్ట్ చేయాలి. తనని షిఫ్ట్ చేసినాక మనం చేయాల్సిన మూడవ అతి ముఖ్యమైన పని ఏంటంటే ఎమర్జెన్సీ కాల్ చేయడం. అంటే ఏ అంబులెన్స్ ఫెసిలిటీ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ నంబర్ కానీ, లేదా మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళకి నోటిఫై చేయాలి, ఇటువంటి ప్రదేశంలో ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఉన్నది, దీనికి మీరు హెల్ప్ తరలించండి అని. ఈ తరలించిన వెంటనే మనం చేయాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే, ఈ పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఈ పేషెంట్ కి మనం ఏం చేయగలుగుతాము. ఇది కామన్ బైస్టాండర్ కొన్ని బేసిక్ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇవి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఇప్పుడు కొన్ని స్పెషల్ పాపులేషన్ గ్రూప్స్ అంటాం, అంటే పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, వాచ్మెన్స్, వీళ్ళందరూ ఏంటంటే కొన్ని బేసిక్, ఇది పెద్ద మెడికల్ పరిజ్ఞానం అవసరం లేదు దీనికి, హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటాం. అంటే ఛాతీ ఒత్తడము, నైతికంగా ఛాతీ ఒత్తడము, శ్వాసను అందించడము, ఈ బేసిక్ కొన్ని ఒక 20-30 నిమిషాల్లో నేర్చుకునే ప్రోగ్రామ్స్ ఈవెన్ మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో మేము రన్ చేస్తున్నాం. ఇవన్నీ వీటిలను అటెండ్ అయ్యి కొంచెం దీన్ని నేర్చుకున్నారు అంటే, ఈ మన బాధ్యత ఇటువంటి టైంలో ఆ అంబులెన్స్ వచ్చేంత వరకు ఆ మొదటి 10 నిమిషాలు మనం దీన్ని ఏ విధంగా చేస్తే ఈ పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కు మనం హెల్ప్ అయ్యే వాళ్ళం అనేది చాలా కీలకం. ఎందుకంటే ప్రతి నిమిషము గుండె ఆగిన తర్వాత, ఒక మనిషి కుప్పకూలిపోయిన తర్వాత రక్త ప్రవాహన అనేది ఆగిపోతూ ఉంటుంది. ఆ రక్త ప్రవాహన ఆగినప్పుడు మెదడు అనేది ముఖ్యంగా క్షీణిస్తుంది. వాళ్ళు ఆ మొదటి 10-20 నిమిషాలు వృధా అయిన తర్వాత మంచి అంబులెన్స్ లో అత్యంత పెద్ద హాస్పిటల్ కు వచ్చినా కూడా మేము రివర్ట్ చేసుకోగలుగుతాం, కానీ మెదడు క్షీణించినాక ఆ యొక్క బ్రెయిన్ ఫంక్షన్ ని మనం పూర్తిగా రికవర్ చేయలేము. సో ఈ బైస్టాండరు, సామాన్య ప్రజల యొక్క అవగాహన, వీళ్ళకు యొక్క కొంచెము కంట్రిబ్యూషన్ వల్ల ఈ పేషెంట్ రక్త ప్రవాహన మెదడుకు అవైలబుల్ ఉండి పేషెంట్ యొక్క న్యూరలాజికల్ అవుట్కమ్స్ ను హాస్పిటల్ ఈ కలయికతో చేసే అవకాశం చాలా ఉంటుంది. ఇది ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ టాపిక్ అన్నమాట. ఈ టాపిక్ యొక్క అవగాహన అనేది పబ్లిక్ లో, కామన్ పర్సన్స్ లో, కొన్ని స్పెషలైజ్డ్ పాపులేషన్ గ్రూప్స్ లో చాలా అవసరం. ముందుతో పోల్చుకుంటే ఈ మధ్య మేము కూడా చాలా సిపిఆర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ పోతున్నాము. చాలా మందికి మంచి అవగాహన వచ్చింది. ఈ మధ్య మనం కూడా చూస్తున్నాము, ఎక్కడన్నా ఒకరు పడిపోతే ఆఫీసులలో కానీ పబ్లిక్ వస్తున్నారు, సిపిఆర్ చేస్తున్నారు, దాంతో ఎట్లా ఇమీడియట్ గా హెల్ప్ అవుతుంది అనేది మనం చూస్తున్నాము. కానీ ఇంకా అవగాహన రావాలి, ప్రజల్లో భయం పోవాలి, ప్రజల్లో దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కొన్ని నిమిషాలు ఆ యొక్క కుప్పకూలిన వ్యక్తిని వీళ్ళు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు అనేది నేర్చుకుంటే సులభదాయకంగా అవుతుంది అన్నమాట.
1: సాధారణంగా ఇప్పుడు రాత్రిపూట ఎక్కువగా జరుగుతున్నాయా, పగలు ఎక్కువ జరుగుతున్నాయా, ఏమైనా వాళ్ళ అవగాహన లోపం వల్ల జరుగుతున్నాయా, ఎందువల్ల జరుగుతున్నాయంటారు ఈ ప్రమాదాలు?
0: ఇది ఒక పెద్ద మిశ్రమం అండి, దీన్ని సింగిల్ గా పాయింట్అవుట్ చేయడం కష్టం. జనరల్ గా ఏమవుతుంది అంటే, మనము మొదటగా ఒక అత్యవసరం వచ్చినా, ఒక ప్రాబ్లం వచ్చినా దగ్గరలో ఉన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కు వెళ్తూ ఉంటాం. అంటే అక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ లో ఎవరు వైద్యం అందిస్తున్నారు, ఎలాంటి వారు వైద్యం అందిస్తున్నారు, వాళ్ళ యొక్క దీంట్లో ఉన్న పరిమాణాలు ఏంది, క్వాలిఫికేషన్ ఏంది, దాంతోపాటు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. మనము అక్కడికి వెళ్ళి సమయం వృధా చేయడము అనేది మంచిది కానే కాదు. ఎమర్జెన్సీస్ ని గుర్తించడం ఎలా? ఛాతి నొప్పి,

0: ఆయాసం, బాగా చేత కాకుండా పోవడం, మతిస్థిమితి కోల్పోవడం, ఆర్ ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం, మూత్రం తక్కువగా రావడం, కాళ్ళు చేతుల్లో వాపులు రావడం, శరీరం మీద మచ్చలు రావడం, ఇవి కొన్ని రకాల మనం గుర్తించదగిన చిహ్నాలు అన్నమాట. ఇటువంటివి ఉన్నప్పుడు మాత్రం బెస్ట్ థింగ్ ఈజ్ నియరెస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. ఆ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఫస్ట్ మీరు అభిప్రాయం తీసుకోండి. సమయాన్ని వృధా చేయకుండా అన్ని ఫెసిలిటీస్, అన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్, అన్ని ఇంటర్వెన్షన్స్ కలిగి ఉన్న ఒక హాస్పిటల్లో మీరు తొందరగా రాగలిగితే అది మంచిగా ఉంటుంది అన్నమాట. అక్కడ ఉండి టైం వేస్ట్ అయ్యి కాంప్లికేషన్స్ పెరిగిన తర్వాత రావడం కంటే కూడా మొదట్లోనే వస్తే దానివల్ల చాలా మంచి ఉంటుంది అన్నమాట.
1: ఏదైనా ముందు జాగ్రత్త తీసుకొని వచ్చినప్పుడు దాన్ని మనం తొందరగా నివారించుకునే అవకాశం ఉంటుంది. అట్లానే ఇప్పుడు అత్యవసర పరిస్థితిని కూడా ఇంకా ఎమ్మటే రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటే లేట్ చేయకుండా మనం ఎమ్మటే ఆసుపత్రికి వెళ్తే ఆ రోగిని బతికించడానికి సాయశక్తులు మీరు కృషి చేస్తూ ఉంటారు.
0: ఖచ్చితంగా ఖచ్చితంగా అత్యవసర పరిస్థితుల్లో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది పదింతలు పెరిగిపోతుంది. ఎందుకంటే నేను చెప్పినా మీకు ఎన్నో కండిషన్స్ లో ప్రతి నిమిషం మనకు కీలకంగా ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఒక డాక్టర్ కాదు, దాదాపు ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాకు ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే ఒక్కోసారి 4-5 డాక్టర్లు టీమ్ కాదు ఆ పేషెంట్ మీద మనం కృషిగా చేసినా కూడా అది తక్కువ పడుతుంది అన్నమాట. సో ఎమర్జెన్సీ అనేది నెక్స్ట్ మినిట్ ఏ విధంగా ఏ పేషెంట్ లో ఎంత తీవ్రత ఎటువంటి కాంప్లికేషన్ తీసుకెళ్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. సో ఒక టీమ్ బేస్డ్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్న సెంటర్ లోనే ఇది పాసిబుల్ ఉంటుంది అన్నమాట.
1: ఇందాక మీరు ప్రథమ చికిత్స గురించి కొన్ని సన్నివేశాలు చెప్పారు. ఇప్పుడు సాధారణంగా రూరల్ ప్రాంతం చూసుకుంటూ ఉంటాము, అంటే పాములు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, అవన్నీ మరి బయట చేసే అవకాశం ఉంది. అది కూడా మనం అత్యవసర విభాగానికి దిగే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అత్యవసర విభాగానికి తీసుకొచ్చే టైంలో ముందుగా అక్కడ వాళ్ళేమన్నా ప్రథమ చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదా డైరెక్ట్ గా తీసుకురావాలా, ఎట్లా చేయాలంటారు? అది
0: దీంట్లో ఒక 2-3 కామన్ పబ్లిక్ ఉన్నట్టు చెప్తాను నేను. ఒకటి పాయిజనింగ్ ఉంటుందండి. పాయిజనింగ్ లో జనరల్ గా ఏం చేస్తారంటే పబ్లిక్ గానీ లేదా చిన్న సెంటర్స్ తీసుకెళ్తారు కదా, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ అని ఉంటాయి, అటువంటి చోట్ల ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళను కక్కించడానికి
1: పసరుపోయడం,
0: ఉప్పు నీళ్లు దాగించడము, అది అన్సైంటిఫిక్ గా తను కక్కిస్తే వెంటనే విషం బయటకు వచ్చేస్తుంది అనే యొక్క అభిప్రాయంలో ఉండి చేస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే కక్కించడం అనేది ఒక సైంటిఫిక్ మెథడ్ లో ఉండాలి. దానికి ఏంటంటే మనం గ్యాస్ట్రిక్ లవాజ్ అంటాం. ఆ గ్యాస్ట్రిక్ లవాజ్ అనేది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని దాని యొక్క స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ గా ఎంత పరిమితిలో ఇవ్వాలి, ఎంత పరిమితిలో చేయాలి, ఏ పాయిజన్ కు చేయాలి, ఏ పాయిజన్ కు చేయకూడదు, కొన్ని పాయిజన్లకు చేస్తే హాని అయ్యే కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఒక అవగాహనతో చేయాల్సిందే తప్ప దీన్ని ఒక గుడ్డిగా చేయించడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ తీవ్రమైన వాంతులు, డీహైడ్రేషన్ గురై ఇతర సమస్యలు, కాంప్లికేషన్స్, ఒక్కోసారి శ్వాస సమస్యలు, ఆస్పిరేషన్ వల్ల గురై కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవ కామన్ గా పబ్లిక్ లో చేసేది ఏంటంటే పాము కాటు. మీరు అడిగినట్టు ఈ యొక్క పాము కాటును ఏమవుతుందంటే చాలా చోట్ల మేము గమనించింది ఏంటంటే బ్లేడ్ తో కట్ చేయడము, రక్తం బయటకు వచ్చేస్తే విషం బయటకు వచ్చేస్తుంది అనుకోవడము, గట్టిగా వైర్లు తాళ్లతో కట్టేయడము, ఇటువంటివి మేము చూస్తూ ఉంటాం. ఇది కూడా ఏంటంటే చాలా అన్సైంటిఫిక్ గా పోతూ ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ అనేది కొన్నిసార్లు వర్తిస్తుంది, దాని యొక్క అవగాహన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. సో టార్నిక్ వేట్ కట్టడం అంటాం, అంటే ఎక్కడైతే కరిచిందో పాము దానికి కొంచెం పై భాగంలో ఒక టార్నికేట్ అంటే ఒక తాడు లాంటిది కట్టాలి. కానీ అది ఎంత టైట్ గా కట్టాలంటే ఒక వేర్లు లోపలికి పోగలగాలి, అంత మాత్రమే టైట్ కట్టాలి. దాన్ని మించి టైట్ కడితే ఏమవుతుందంటే విషం సంగతి తర్వాత గానీ రక్త ప్రవాహం ఆగిపోయి మొత్తం ఆ యొక్క భాగం చెయ్యో కాల్లో అది మొత్తం ఏంటంటే గ్యాంగ్రీన్కి గురయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. రెండవది ఈ యొక్క బ్లేడ్లతో కట్ చేయడము వీటి వల్ల ఎటువంటి విషం బయటికి రాదు. రెండవది ఏంటంటే కాంప్లికేషన్స్ కు పోయి సెప్టిక్ అయ్యి దాంట్లో చీమ్ బట్టి దీనివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చేయగలిగేదల్లా ఒకటే, పేషెంట్ని రీఅష్యూర్ చేసి కంఫర్ట్ చేసి పాము కాటులో, ఎందుకంటే భయాని వల్లే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. భయం లేకుండా పేషెంట్ని రీఅష్యూర్ చేసి కంఫర్ట్ చేసి ఒక టార్నికేట్ మరీ టైట్గా లేకుండా దాన్ని కట్టి తొందరగా నియరెస్ట్ హాస్పిటల్ అండ్ డాక్టర్లకు తరలించి వాళ్ళ ద్వారా ఎగ్జామిన్ చేయించడం. ఎందుకంటే యాంటీడోట్ అంటాం, అంటే విరుగుడు మందు యొక్క ప్రాధాన్యత ఉంటుంది దీంట్లో. సో దాన్ని ఎంత ఎర్లీగా అందించడము అనేది దీంట్లో ఇంపార్టెంట్. ఇక కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట, ఫిట్స్ ప్రాబ్లం ఉంది. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు కూడా జనాల్లో కొంచెం మిత్స్ ఉన్నాయి, చేతిలో తాళాలు గుర్తు పెట్టడం, నోట్లో ఖర్చీఫ్ పెట్టడం, వీటి వల్ల ఇవన్నీ ఏమీ హెల్ప్ కావండి. ఫిట్స్ అనేది జనరల్గా ఏంటంటే చాలా మటుకు వాటికి అవే ఆగిపోతాయి. మీరు ఏం చేసినా

0: చేయకపోయినా వాటికి అవే ఆగిపోతాయి. ఈ ఫిట్స్ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే ఈ లాలాజలం కానీ నోట్లో ఉన్న సెక్రిషన్స్ లేదా వాళ్ళు తిన్న ఫుడ్ బయటికి వచ్చి శ్వాసకు అడ్డుపడి శ్వాస కాంప్లికేషన్ అత్యంత ప్రమాదకరమైంది. సో దీనికి ఏంటంటే ఎయిర్వే ఫెసిలిటీ ఉండాలి, దాన్ని గార్డ్ చేసి ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ ఉండాలి, తొందరగా దాన్ని హాస్పిటల్కు నియరెస్ట్ డాక్టర్ చేత చూడబడి ఈ ఫిట్స్ ఎట్లాగో కంట్రోల్ అవుతాయి. టైం వేస్ట్ చేసి ఈ తాళాలు గుచ్చిచ్చి అది తగ్గిపోయినాయి కదా అంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి చోట తొలగించి ఎందువల్ల ఫిట్స్ వచ్చినాయి, ఈ ఫిట్స్ కాంప్లికేషన్ రానియకుండా చూడడం, దానికి మెడిసిన్స్ ఇచ్చి కంట్రోల్ చేయడం, దాని యొక్క తదుపరి పరీక్షలు చేయించడం, దాని యొక్క స్పెషలిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇలానే ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో సైంటిఫిక్ గా యాక్సెప్టెడ్ చేయాల్సిందే తప్ప గుడ్డిగా మనకున్న మూఢనమ్మకాలతో చేయడం అనేది ఒక్కోసారి హాని చేసి పేషెంట్ యొక్క కాంప్లికేషన్స్ ప్రాణాలని తీసే అవకాశం కూడా ఉంటుంది. సో దీని గురించి ప్రజలు అవగాహన తెలుసుకొని జాగ్రత్త పడడం కూడా ఈ రోజుల్లో ఇంపార్టెంట్.
1: ఇప్పుడు క్రిటికల్ కేర్ విభాగం అంటే దాదాపు 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ అన్నట్టుగానే ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక విభాగం అధిపతిగా ఎప్పుడైనా స్ట్రెస్కు గురైన సందర్భాలున్నాయా? మరి అలాంటి పరిస్థితుల్లో మీ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటుంటారు?
0: ఎస్, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. దాదాపు 12-13 సంవత్సరాలు ఎమర్జెన్సీ అండ్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాక స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేదే ఎమర్జెన్సీ పేషెంట్స్, క్రిటికల్ పేషెంట్స్, వీళ్ళ యొక్క వ్యాధి తీవ్రతలు, వ్యాధి డైనమిక్స్ అనేది మారుతూ ఉంటాయి. సో దీనికి ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్లో ఆ ప్యాషన్ ఉండాలి, అంటే ఇదే దీన్ని నేను సాల్వ్ చేయాలి, ఇది నాకు ఒక ఛాలెంజ్, దీన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళడం అనేది ఒక పర్సనల్ ప్యాషన్గా ఉండాలి. దీంతోపాటు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ సెట్ చేయాలి. మనం ఒకరిమే అనుకుంటే కష్టం, టీమ్ని ఫామ్ చేయాలి. అందరూ డాక్టర్స్ని, దానికి తగిలిన స్పెషలిస్ట్ని, వీళ్ళందరూ టీమ్గా ఏర్పరచుకోవాలి. మనకు క్వాలిఫైడ్ నర్సెస్ను, మంచి ఎమర్జెన్సీ పారామెడిక్స్ను, వీళ్ళందరూ టైం టు టైం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఆ ట్రైనింగ్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటూ ఉండాలి. ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఫామ్ చేసినప్పుడు కొంచెం ఈ యొక్క వర్క్ ఫ్లో అనేది ఈజీ అవుతుంది. ఈ ప్రోటోకాల్స్ టీమ్ వర్క్ కానీ లేకపోతే ఇంకా ఎక్కువ స్ట్రెస్తో కూడిన పనే. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. ఇది దీన్ని మనం ముందుకెళ్ళాలి అంటే కంటిన్యూగా దీని యొక్క అవగాహన, దాని యొక్క ఇంప్రవైజేషన్ అనేది ఉంటూ ఉండాలి. చాలా కామ్గా మనం పీస్ ఆఫ్ మైండ్తో ఇవన్నీ కూడా ఒక అనుభవంతో ట్రీట్ చేయాలి తప్ప దీన్ని టెన్షన్ పడితే ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతుంది. అదేవిధంగా మా యొక్క వర్క్ అవర్స్ కూడా ప్లస్ మేము చేస్తున్న మాకున్న స్ట్రెస్ను కూడా గమనించుకోవాలి. ఈ రోజుల్లో మీరు అన్నట్టు ప్రతి డాక్టర్ కూడా స్ట్రెస్కు గురవుతున్నారు, ప్రతి డాక్టర్లకు కూడా గుండెపోట్లు వస్తున్నాయి. సో ఇటువంటి హెల్త్ కేర్ ఈ రోజుల్లో ఛాలెంజ్గా మారుతున్న, డైనమిక్గా ఇంత స్పీడ్గా పోతున్న దశలో డాక్టర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, డాక్టర్స్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన వర్క్తో పాటు మన పర్సనల్ లైఫ్, మనం ఏ విధంగా మన టీమ్స్ను నడిపిస్తున్నాము, ఏ విధంగా దాని యొక్క క్వాలిటీని మనం చూసుకుంటున్నాము అనేది ఒక వర్క్ బ్యాలెన్స్తో మనం ముందుకు పోతే ఇటువంటి సవాళ్ళను కొద్దిగా మేరకు మనము కంట్రోల్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది.
1: ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మీరు అంటూ కొన్ని ప్రాథమిక చికిత్స చేసినా కానివ్వండి, లేకపోతే వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసినా కానీ ఇవన్నీ పేషెంట్ తీసుకుని ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగానికి తీసుకొస్తారు. అంటే ఈలోపు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఏంటంటే పేషెంట్ని కంగారు పెడుతూ ఉంటూ ఉంటారు. అంటే అతను స్పృహలో ఉంటే పర్వాలేదు, స్పృహలో కొంతమంది ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంటుంది, నొప్పితో బాధపడుతుంటాడు. ఎమ్మటి వచ్చిన అసిస్టెంట్, మన కుటుంబ సభ్యులు ఏ విధంగా అతనికి అంటే ధైర్యం చెప్పాల్సిన పరిస్థితులు ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు?
0: చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు మీరు. ఈ రోజుల్లో ఒక హెల్త్ కేర్ అంటేనే ఏంటంటే పబ్లిక్ లో అవగాహనతో పాటు డిమాండ్స్, దాని రిలేటెడ్ స్ట్రెస్, దాని రిలేటెడ్ యాంగ్జైటీ పెరిగిపోతున్నాయి. సో ఒకటి ఏంటంటే ఇది డాక్టర్స్ కు క్వశ్చన్ మార్క్, మనం చూసుకోవాలి. వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధల్లో వస్తారు, ప్రతి పేషెంట్ వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ పేషెంట్ సీరియస్ గా ఉన్నారు అన్నప్పుడు ఇది డాక్టర్ మరియు హాస్పిటల్ యొక్క బాధ్యతగా తీసుకోవాలి. వాళ్ళని కంఫర్ట్ చేయడం అనేది డాక్టర్ బాధ్యత, హాస్పిటల్ బాధ్యత. దీన్ని ఏ విధంగా చేస్తాము? ఎస్, వాళ్ళకు 100 ప్రశ్నలు ఉంటాయి. మనం రాగానే వాళ్ళకు బ్రేకింగ్ ద న్యూస్ అంటాము. అంటే ఒక పేషెంట్ చాలా బ్యాడ్గా ఉంటే దాన్ని డాక్టర్ గారు చూసి పరిశీలించి ఆ యొక్క న్యూస్ను బ్రేక్ చేసేది ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్లకు సైంటిఫిక్ ఆప్షన్స్ ఎంత క్లియర్గా మనం ఇవ్వగలుగుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలను వాళ్ళ ముందు ఉంచి చెప్పాలి. అదే విధంగా రైట్ టు ట్రీట్మెంట్ అన్నది పేషెంట్ హక్కు. పేషెంట్ సంబంధించిన అటెండర్ హక్. సో మీ పేషెంట్కు ఇది చేయబోతున్నాము, ఇవి చేయలేకపోతాము, ఇవి ఇక్కడ మన దగ్గర ఉన్నాయి,

0: ఈ ఆప్షన్స్ మన దగ్గర లేవు, ఈ ఆప్షన్స్ వల్ల ఇది మంచి ఇది చెడు అనేది ఒక క్లారిటీగా వాళ్ళకి అర్థం చేయించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు రాకుండా మనం చూసుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది డాక్టర్ మరియు హాస్పిటల్ బాధ్యత అండి. కమ్యూనికేషన్ ప్రాపర్గా, కమ్యూనికేషన్ క్లియర్గా ఉన్నంత వరకు ఇటువంటి సమస్యలను అధిగమించే అవకాశం మనకు చాలా మేరకు ఉంటుంది.
1: బాగుందండి. మరి చివరగా ఒక ప్రశ్న అండి, ఈ అత్యవసర సేవా విభాగాలపై ప్రజలందరికీ ఏదన్నా ఒక సందేశం ఇస్తారా? అలాగే ఇప్పుడు యువత చూసుకుంటే ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్స్ అన్ని ఇతరత్ర అన్ని చోట్ల స్పీడప్ లో ఉంటారు, మరి వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారు?
0: అత్యవసరం అంటేనే లైఫ్ థ్రెటనింగ్ అండి. సో దీన్ని గుర్తించండి. కొన్ని చిహ్నాలు నేను చెప్పాను, ఛాతి నొప్పి, ఆయాసము, బాగా బలహీనపడ్డము, మూత్రం తగ్గిపోవడము, అన్కాన్షియస్ అవ్వడము, స్మృతి కోల్పోవడము, ఇటువంటి చిహ్నాలను గుర్తించినప్పుడు తొందరగా అడ్వాన్స్డ్ సెంటర్స్కి రండి. అడ్వాన్స్డ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్న బెస్ట్ పాసిబుల్ స్పెషలిస్ట్, దానికి సంబంధించిన వాళ్ళు ఉన్న హాస్పిటల్కు రండి, వాళ్ళతో సంప్రదించండి, దానికి తదుపరి అవసరమైన పరీక్షలు చేయించండి, దానికి తదుపరి అవసరమైన వైద్యం తీసుకోండి, పేషెంట్ని కాపాడుకోండి. సమయము వృధా చేయొద్దండి, ఫస్ట్ ఇంపార్టెంట్ మినిట్స్ అండ్ అవర్స్ అండి. సో ఎక్కడు కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు క్వాలిఫైడ్ హెల్త్ కేర్, నియరెస్ట్ హాస్పిటల్, నియరెస్ట్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్, మీ ఫ్యామిలీ ఫిజిషియన్, ఎంబీబీఎస్ డాక్టర్ కానీ పర్వాలేదు, మీరు అక్కడికి వెళ్ళండి, డాక్టర్ గారిని కలవండి, డాక్టర్ గారి సలహా తీసుకోండి. వాళ్ళ సలహా మేరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు మల్టీ స్పెషాలిటీ టీమ్ వర్క్ ఉన్న హాస్పిటల్స్, ఆల్ స్పెషలిస్ట్లు తగిన కండిషన్ని చూడగలిగిన ప్రముఖ పరిణామం ఉన్న డాక్టర్ల దగ్గరకు తీసుకొని వస్తే ఇటువంటి సమస్యల నుంచి బయటపడతాం. నేను ఆల్రెడీ చెప్పినట్టు పబ్లిక్ అవగాహన ఉండాలి, బాధ్యతగా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎనీ ఎమర్జెన్సీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో దాన్ని ప్రివెంట్ చేయగలిగితే ఇంకా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ వాహనదారులు దాని తగిన ప్రికాషన్స్ తీసుకోండి. హెల్మెట్ వాడడం చాలా ఇంపార్టెంట్ అండి. హెల్మెట్ వాడకం వల్ల హెడ్ ఇంజరీ నుంచి మనం ప్రివెంట్ అవ్వచ్చు. ఒక చిన్న హెడ్ ఇంజరీ ఒక లైఫ్ను తీసుకుంటుంది, ఒక లైఫ్ పోతే ఒక ఫ్యామిలీ పోతుంది. సో మనము మన ఫ్యామిలీ యొక్క బాధ్యతను గుర్తించాలి, రూల్స్ ఫాలో అవ్వాలి, రూల్స్ బ్రేక్ చేయకూడదు, స్పీడ్ లిమిట్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే ఈ యాక్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అండి. ఎమర్జెన్సీ వచ్చినాక ఎంత తీవ్రతలో వస్తుందని ఎవరూ చెప్పలేము, ఏ విధంగా మనం ఎదురవుతాము, ఎటువంటి ఇంజురీస్ అనేది ఎవరూ చెప్పలేము. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ప్రివెంట్ చేయగలగాలి. నియమాలు, రూల్స్, ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే 100% వీటి నుంచి మనం బయటపడవచ్చు. ఇది బెస్ట్ మెథడ్ అండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా బెస్ట్ పాసిబుల్ హాస్పిటల్, నియరెస్ట్ ఫెసిలిటీ ఉన్న చోట, టీమ్ వర్క్ ఉన్న చోట, ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రోటోకాల్స్, టీమ్స్ ఫర్ స్పెసిఫిక్ కండిషన్స్, స్ట్రోక్ టీమ్ అంటాము, హార్ట్ అటాక్ టీమ్స్ అంటాము, పాయిజన్ కేర్ టీమ్స్ అంటాము, ట్రామా కేర్ టీమ్స్ అంటాం, ఇటువంటి మల్టీ డెసిగ్నేటెడ్ టీమ్స్ ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మీ పేషెంట్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ అన్న అనుకున్న ఎస్పెషల్లీ అతి తొందరగా రావడం అండ్ దాని యొక్క కన్సర్న్డ్ డాక్టర్స్ తో మాట్లాడడం, వాళ్ళ యొక్క అభిప్రాయం, వైద్యం తీసుకోవడం ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ మెథడ్ ఇన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్స్ అండి. ఇప్పటికి కూడా
1: బాగుందండి. మరి మీరు చెప్పిన విధంగా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి, లేదా ముందుగా కొంతలో ఉన్నప్పుడే దాన్ని క్యూర్ చేసుకుంటే అత్యవసరానికి దారి తీయకుండా చూసుకునేటట్టు చూసుకోవాలి, అటువంటి సందేశాన్ని మీరు ఈ రోజున మా శ్రోతలకు అందించారు. మీకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సో మచ్.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యామృతం శీర్షికంలో అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగ పాత్ర ఈ అంశంపై డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. వీరిని మనకు పరిచయం చేసిన వారు శ్రీ ఇల్లందుల రవికుమార్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
3: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: గేమ్.

ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. రామజోగేశ్వర శాస్త్రగీతానికి శ్రీధర్ సంగీతం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పి రాజకుమార్ బృందం పాడిన జానపద గీతాలు విందాం.
1: గుంపు సింగ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సిద్దిపేట అంగట్ల చీరెల్లయట, సిరిసిల్ల అంగట్ల రైకెల్లయట చీర.

కరీంనగర్ జిల్లా ముత్యంపేట, ముత్యంపేటలో మామిడి తోట, కుండగట్టున ఉండే కోత మామిడి పళ్ళు పిల్లు నాసిని రంగమ్మ. కరీంనగర్ జిల్లా ముత్యంపేట, ముత్యంపేటలో మామిడి

ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్కుమార్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: into final of mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా స్వరాభిషేకం ఈ చిత్రం కోసం వేటూరి గీతానికి విద్యాసాగర్ సంగీతం సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ పాడిన పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆపద్ బాంధవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సిరివెన్నెల గీతానికి కెవి మహదేవన్ సంగీతం.

0: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆలాపన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెడ్స్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట రౌడీ అల్లుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సిరివెన్నెల గీతానికి బప్పీలహరి సంగీతం.

ఓ సీత కథ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి, కెవి మహదేవన్ సంగీతం.

చిత్రసీమలోని తర్వాతి పాట సాగర సంగమం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.

0: ఖాన్ మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: బాంబే ఈ చిత్రం కోసం వేటూరి గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, గానం చిత్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రాబోయి చందమామ ఈ చిత్రం కోసం వేటూరి గీతానికి మణిశర్మ సంగీతం సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: చెట్టు కింద ప్లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. వెన్నెలకంటి గీతానికి ఇళయరాజా సంగీతం.

ఏప్రిల్ ఒకటి విడుదల. ఈ చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట, సిరివెన్నెల గీతం, ఇళయరాజా సంగీతం.

అనంత శ్రీరామ్ గీతానికి శ్రీకాంత్ దేవ్ సంగీతం సమకూర్చగా, కార్తీక్ చిత్రపాడిన పాట. చిత్రం ఏవండోయ్ శ్రీవారు.

0: చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. వినబోయే ముందు వార్తల
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం సందడి కొనసాగుతోంది. ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాశక్తి గణపతి శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం మొదలైంది. బడా గణేశుడు హుస్సేన్ సాగర్ వైపునకు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. క్రేన్ నంబర్ 5 వద్ద మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఏడీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఈ బ్యూరో రోడ్డు, మెట్రో, రైల్వే భద్రతను పర్యవేక్షిస్తుంది. ఓఆర్ఆర్, హైవేలపై పెట్రోలింగ్ యూనిట్లు పహరా కాస్తాయి. ట్రాఫిక్ జరిమానాల్లో 40% ప్రత్యేక నిధికి మళ్లిస్తారు. తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా, 2033 నాటికి అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు

తీసుకోవలసిన చర్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమాపేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక సంఘంను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారి అభివృద్ది ప్రణాళికలు 7 సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్ రూపొందించనున్నారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, పురపాలిక సంస్థల అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ప్లాట్ల రిజిస్టేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లింక్ డాక్యుమెంట్స్ సమర్పించవలసి ఉంటుందని, సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లోని భారత ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 లో భాగంగా రక్ష ఎక్స్పో 2026 ను నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సదస్సులో మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు పాల్గొనాలని ఆహ్వానించారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారని, కానీ గవర్నర్ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని విమర్శించారు. అగ్రకులాల్లోని పేదలకు న్యాయం చేయాలని గాంధీ కుటుంబం భావిస్తోందన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొద్దిసేపట్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కమల్జీత్, సురుచి సింగ్ జోడీ స్వర్ణ పతకం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03:30. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ విందాం. ముందుగా రాజా చిత్రం నుండి ఈ పాట.

రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఏదో ఒక రాగం కాదు, ఏ రాగమైనా ఆ స్వరంలో ఇట్టే ఒదిగి వీణులకు పాటల విందును పంచుతుంది. పాటకు ప్రాణం పల్లవి అయితే పాటల ప్రేమికులకు ప్రాణం బాలుగారు. దశాబ్దాల పాటు పాటల పల్లకిని మోశారు. విధాత తలపున ప్రభవించిన ఆ గానం తనకు తానుగా తరలివచ్చిన వసంతం. ఆ గొంతులో పల్లవించిన పాటకు వందనం అభివందనం. ఆ గానమే ఒక నందనవనం. బ్రహ్మము రారి సురార్చితలింగం అంటూ శివార్చన చేసి అదివో అల్లదివో అంటూ శుభోదయం పలుకుతుంది ఆ స్వరం. నువ్వులేక అనాథలమయ్యామంటుంది సంగీత ప్రపంచం. పుణ్యభూమి నాదేశం అంటూ దేశభక్తిని నింపారు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అంటూ రౌద్రాన్ని పలికించారు. అలివేణి ఆనిముత్యమా అంటూ శృంగార రసం ఒలికించారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని మీరే ప్రాణంగా జీవిస్తున్న అభిమానులకు మీ పాటను తోడు చేశారు. పెళ్ళంటే పందిళ్ళు, తప్పట్లు, తాళాలు అంటూనే వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ల మంటరా అన్నారు. ప్రేమలేఖ రాసా నీ కంది ఉంటది అంటూ ప్రేమలేఖలు రాయించి శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లికి శ్రీకారం చుట్టారు. పొరిగింటి పుల్లకూరను మెచ్చుకోవద్దు, సంసారం ఓ చదరంగమవుతుంది అని భార్యను ఆలోచింపజేశారు. జామురాతిరి జాబిలమ్మ అంటూ జోలపాడినా, అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా అంటూ ఏడిపించినా అది బాలుగారి పాటకే చెల్లింది. కుర్రాల్లో కుర్రాళ్ళు అని వెర్రెత్తించి సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్ అని ఆకలిని హామ్ చేశారు. అది ఆ స్వరంలోని మాధుర్యమయ్యి మమ్మల్ని తాకింది. కాశ్మీరు లోయలోనైనా కన్యాకుమారిలోనైనా అమరం అఖిలం మీ పాట. మరణమనేది ఖాయమని, బ్రతుకుకు తీపి గాయమని చిరునవ్వుతో చిరంజీవిలా చిరకాలపు పాటలా నిలిచిన బాలుగారు అందరి బంధువు. ఎన్ని జన్మలకైనా దొరకునా ఇటువంటి గాన దిగ్గజం. స్వరంతో మాయచేశారు ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది. ఆ దేవుడికి చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది. అల్లంత దూరాన ఓ తారకలా ఉండిపోయిన బాలుగారిని మళ్లీ పంపించమని

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: సమయం 10:19. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఎస్పీబీ గారి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుండి ఎస్పీబీ గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి హిట్ సాంగ్స్ వింటున్నాము. తర్వాత చంద్రముఖి చిత్రం నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

ఇంత కరెక్ట్ గా ఉంది కదా పాట. బాలుగారు నిజంగానే ఆ పరమేశ్వరుడి వరప్రసాదం అయి ఉంటారు. లేదంటే ఇన్ని కోట్ల మంది గుండెల్లో ప్రతినిత్యం ఎలా ఉండగలరు? ఆ పాట వినబడని చోట ఎక్కడైనా ఉందా అసలు? మరి ఇంకో పాట వినండి.

0: పెళ్ళైనా పండగైనా సందడేదైనా బాలుగారి పాట ఉండాల్సిందే కదా. మరి మరిన్ని పాటలు విందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత ఖాదీ వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన గుజరాత్ హ్యాండిక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తోలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు. రండి, అందరూ ఆహ్వానితులే.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు

0: సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై
2: మీట్ ద స్టార్.
3: సిటీలో గణపతి నిమజ్జనం సందడి స్టార్ట్ అయిపోయింది. ఎటు చూసినా గణపతి బప్ప మోరియా అని మారుమోగుతోంది కదా. వినాయక నవరాత్రులు ముగింపుకొచ్చేశాయి, నిమజ్జనం సందడి షురూ అయింది. అయితే ఫ్రెండ్స్, పండగల జోష్లో మన పర్యావరణాన్ని మర్చిపోవద్దు కదా. ఈసారి మనం కొలువు దీర్చిన మట్టి గణపతులను ఇంట్లోనే లేదా మన వీధిలోనే చిన్న బకెట్ లేదా కుండీలో నిమజ్జనం చేయడానికి ట్రై చేద్దాం. ఆ నీటిని మొక్కలకు పోస్తే మన బప్ప ఎప్పటికీ మన ఇంట్లోనే మొక్క రూపంలోనే ఉంటాడు కదా. ఒకవేళ పెద్ద విగ్రహాలు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బేబీ పాండ్స్లోనే నిమజ్జనం చేద్దాం. మన చెరువులను నదులను ప్లాస్టిక్ వ్యర్థాలు వేసి పాడు చేయొద్దు. పండగ జరుపుకుందాం, కానీ ప్రకృతిని కూడా కాపాడుకుందాం. గణపతి బప్ప మోరియా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. మనము గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిమజ్జనం ఊరేగింపులు అంటేనే డాన్సులు, తీన్మార్ స్టెప్పులు, గులాల్ చల్లుకోవడలు, అబ్బో ఆ మజానే వేరు కదా. కానీ బాస్, ఈ జోష్లో కొద్దిగా హోష్ కూడా అవసరం కదా. రోడ్లపై ఊరేగింపుగా వెళ్లేటప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతనే. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కాస్త ఓపిక్గా ఉండండి. బోర్ అనిపిస్తే వివిధ్ భారతిని ట్యూన్ చేసుకోండి. చక్కటి పాటలు వస్తున్నాయి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారివి. అంతే, అది కాకుండా డీజే సౌండ్స్ని కూడా కాస్త లిమిట్లో ఉంచితే అందరికీ మంచిది. ఊరేగింపులో ఉండేవాళ్ళు లారీల వెనక పక్కన నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండే. తోపులాటలకి వాటికి తావివ్వకండి. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్స్లకి కూడా దారి ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సేఫ్గా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా ఇంటికి చేరుకుందాం. గణపతి బప్ప మోరియా, మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇందాక పర్యావరణం గురించి, రోడ్లపైన ఎలా ఉండాలో మాట్లాడుకున్నాం కదా. మరి ఇప్పుడు నిమజ్జనం ఘాట్ల దగ్గర ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందామా. హుస్సేన్ సాగర్ లాంటి పెద్ద పెద్ద చెరువుల దగ్గర చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది కదా. నీటి లోతు తెలియకుండా ఎవరు కూడా దయచేసి నీటి లోపలికి దిగొద్దు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఉంటారు కదా, పోలీసులు వాలంటీర్లు చెప్పే మాటలను ఖచ్చితంగా వినండి. విగ్రహాలు భారీగా ఉంటాయి కాబట్టి వాటిని నీటిలోకి వదిలేటప్పుడు మాత్రం దూరంగా ఉండటమే సేఫ్. అన్నిటికంటే ముఖ్యం, మీతో వచ్చే చిన్నపిల్లల చేతిని అస్సలు వదలకండి. వాళ్ళ జేబులో మీ ఫోన్ నెంబర్ ఉన్న ఒక చిన్న పేపర్ పెట్టండి, అది సేఫ్టీ. అండ్ మొబైల్ నెట్వర్క్స్ ఒక్కొక్కసారి పనిచేయవు కాబట్టి గ్రూప్గా వచ్చిన వాళ్ళైతే ముందే ఒకవేళ, అంటే అందరం ఒకవేళ విడిపోతే ఎక్కడ కలుసుకోవాలి అనేది కూడా మాట్లాడుకుని ఉండండి. ఎందుకంటే భద్రతే ఫస్ట్ కదా మనము. విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ గణేష్ నిమజ్జనం అండి. మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోని వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం కోలాహలం కొనసాగుతోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ అధికారులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి రేపు ఉదయం వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితుల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు పొడిగించే అవకాశం ఉందన్నారు. భారీ వాహనాలను నగర శివార్లలోనే నిలిపేసి ఓఆర్ఆర్ వైపు మళ్లిస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఓఆర్ఆర్ ద్వారా, సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులు బేగంపేట్ పారడైజ్ సంగీత్ మార్గంలో వెళ్లాలని సూచించారు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు నివాళులర్పించారు. దీన దయాళ్ గొప్ప దేశభక్తుడని, దూరదృష్టి కలిగిన మేధావి అని కొనియాడారు. ఆయన అందించిన ఏకాత్మ మానవవాదం, అంత్యోదయ దర్శనం నేటికి దేశ సమ్మిళిత అభివృద్దికి మార్గదర్శకమని అన్నారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. వనపర్తి కలెక్టరేట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి ఎమ్మెల్యేలతో కలిసి పాలమూరు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 16.5% నుంచి 11% తగ్గించిన కేంద్ర నిర్ణయం సరైంది కాదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకవైపు రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు దిగుమతులను చౌకచేయడం మనకు నష్టదాయకమన్నారు. తెలంగాణ

0: లో 88,000 పైగా రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత 10 నెలల్లో 2 కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు తెలిపినట్లు వెలుగులోకి రావడం తమ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులను శక్తివంతం చేయడం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 1912లో సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఏర్పాటైన దానికి గుర్తుగా 2009లో టర్కీలోని ఇస్తాన్బుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే ప్రసన్న. ఆయన గొంతులో ఓంకార నాదాలు సంధానమై నిలిచాయి. ఆయన పాట శ్రోతలకు పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరగాడే గంధర్వులు భువికి దిగివచ్చినట్టు పాడినట్లుగా ఉంటుంది ఆ గాత్రం. ఆయన గళం నుంచి జాలువారే ప్రతి స్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి. ఆయనే గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. బాలు గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము, విషాద పాటలైనా, ప్రేమగీతాలైనా, మాస్ బీట్స్ అయినా, సందేశాత్మకాలైనా, ప్రతీది ఆయన చోట, ఆయన నోట అలవొకగా జాలువారుతాయి. పాటలోని మాటలను గొంతులో అభినయముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఆయన గొంతుకు తరాల అంతరాలు తెలియదు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఆయన తొలిసారిగా 1966లో శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాడే అవకాశం వచ్చింది ఆయనకి. ఎంతమంది హీరోలకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్ప గాయకులు ఎస్పీబీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకనొక ఆణిముత్యం, తెలుగు సినిమా పాటకు ఘంటసాల తర్వాత లభించిన సిసలైన వారసులు బాలసుబ్రహ్మణ్యం.

ఆ కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళహారతులు అర్పిస్తున్నా. నేడే అచ్చన సమ

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో

0: voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన గాయకుడిగా కెరియర్ ప్రారంభించాక పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు ఆయనకి. కేవలం అప్పుడే వస్తున్న అప్కమింగ్ హీరోలకు పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు, ఘంటసాల తప్ప ఎవరు పాడినా ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితే లేదు. అయినా అడపాదడపా ఘంటసాలతో గొంతు కలిపి పాడే అరుదైన అవకాశాలు బాలుకు రానే వచ్చాయి. ఏకవీరలో అమర గాయకుడు ఘంటసాలతో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హంచేసుకునేలా ఉంటాయి. ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కయ్యారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ సన్నివేశ బలానికి తగినట్టుగా నటనను గాత్రంలో ప్రస్ఫుటంగా ప్రకటించగల గాయకులు బాలు. ముఖ్యంగా బాలు సినీ జీవితం శంకరాభరణం సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మాస్ గీతాలకే పరిమితమైన బాలు ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలరని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. పదాల మాధుర్యాన్ని గమనించి బాలు చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకు చేరువ చేసింది. తరాలు మారినా ఇందులో నటులకు వారి హావభావాలకు నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలు పాడితేనే సత్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిని కూడా పాడి తన సత్తా చాటారు బాలు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఆయన గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు బాలు. 4 దశాబ్దాల్లో 11 భాషల్లో 40,000 పాటలకు పైగా పాడి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. ఆయన అందుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కలేదు.

కరల తుఫందిళ్ళు వీళ్ళు వీడేలో నేటి మొనగాడు చెలిమికెప్పుడు చదగాడు చెడుకు కెప్పుడు పగవాడు.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై.
1: మీట్ ద స్టార్. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చని, అనుకున్నది సాధించొచ్చని నిరూపించాడు ఓ తెలుగు కుర్రాడు. మరి అతనెవరో మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పలికించవా, తోడై పులకించవా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. దేశంలోనే చాలా కష్టమైన సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించడమే గొప్ప విషయం. అలాంటిది మాతృభాష తెలుగులో రాసి ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా తనకు మాతృభాషపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూనే తన కలను సాకారం చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ర్యాంకర్ రాము.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. సివిల్ ర్యాంకర్ రాము గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే రాము చిన్నప్పటి నుంచి చదువుకునేది తెలుగు మీడియం, కానీ సివిల్ సర్వీసెస్ పరీక్ష అందరూ ఇంగ్లీష్లో రాస్తారు. అందరిలా తానెందుకు రాయాలి, తనకు పట్టున్న తెలుగులో రాస్తే ఏమవుతుంది అనే ఆలోచన తట్టింది. అందుకే బాగా కష్టమైన తెలుగులోనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. ఎక్కువగా స్టడీ మెటీరియల్స్ అందుబాటులో లేకపోయినా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడు. ఈ క్రమంలో ఫెయిల్యూర్స్ ఎదురైనా వెనకడుగు వేయలేదు రాము.

చైతన్య స్ఫూర్తిలో మనం సివిల్ ర్యాంకర్ రాము గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2021లో సివిల్ ప్రిపరేషన్ ప్రారంభించి 3 సార్లు పరీక్ష రాసి ఫెయిల్ అయ్యాడు. మొదటిసారి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు. కానీ 2-3వ సారి మెయిన్స్ వరకు వెళ్లి ఇక తాజాగా 4వ ప్రయత్నంలో ప్రిలిమ్స్ మెయిన్స్ తెలుగులోనే రాసి క్లియర్ చేశాడు. ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ చాటి సక్సెస్ అయ్యాడు. సివిల్ సర్వీస్ రిజల్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి తన కన్న కలను సాకారం చేసుకున్నాడు రాము.

0: సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవాయాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
2: సర్కార్ కి యోజనాయే సిర్ఫ్ పైసే ఖర్చ్ కర్నా, రాజనీతిక్ మైలేజ్ కమానా ఇతనా నహీ హోతా హై. అగర్ వో యోజనా ఆఖిరీ వ్యక్తి తక్ పహుంచతీ హై తో ఉస్కే లియే తో ఏక్ నయా జీవన్ శురూ హో జాతా హై ఔర్ ఉస్కా జో సంతోష్ హై వో బడా అద్భుత్ హోతా హై.
1: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవ

0: యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్రదేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్దతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్ట్రాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
1: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis, we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవా రంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం, అరాక్చి తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్టపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయ

జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్ధాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. ఈట్ ఫిట్.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఫుడ్, ఇంకా జంక్ ఫుడ్ మానేయడం చాలా మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. అంతేకాదు పళ్ళు కూరగాయలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు.

0: భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మనం రోజు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అంటే గనక పళ్ళు కూరగాయలు తింటే సరిపోతుంది అనుకుంటున్నారా? కాదు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసులు వాటర్ తాగాలి. అలాగే ఒక అరగంట వ్యాయామం చేయాలి. అలాగే నడక కూడా గుండెకి చాలా మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మనం రోజు ఎంత మంచి ఫుడ్ తిన్నా సరే నిద్ర లేకపోతే వృధానే కదా. కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం మనందరికీ. అంతేకాదు ఇప్పుడు ఎవరిని కదిలించినా స్ట్రెస్ అనే మాట వినబడుతుంది. మరి స్ట్రెస్కి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? టెన్షన్కి దూరంగా ఉండాలి, అలాగే ప్రశాంతంగా ఉండాలి, మంచి మంచి పాటలు వింటూ ఉండాలి.
4: ఖుషి ఖుషిగా ఉంది సుమా, మదనుడికే మనోరమ, ఖుషి ఖుషిగా ఉంది.

0: సమయం 1:10 కావాల్సిన కొన్ని క్షణాల్లోని వార్తలు.
1: ప్రాంతీయ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 28,000 మంది పోలీసులు, 8,142 మంది అదనపు సిబ్బందితో పాటు 42 ప్లాటాన్లు, 4 RAF, 2 CRPF కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. నిఘా కోసం 10,000 CC కెమెరాలు, ట్యాంక్ బండి చుట్టూ 100 హైరేజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో సాంకేతిక పర్యవేక్షణ చేపట్టారు. మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్ విధులు నిర్వర్తిస్తున్నాయి. నగరంలో 4 ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 40కి పైగా క్రేన్లను మోహరించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండిపై రేపు ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయాలను రాత్రి 1 గంట వరకు పొడిగించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 69 అడుగుల భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోవడంతో అధికారుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. స్వామివారిని చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు బారికేడ్లను దాటుకుని ముందడుగు వేస్తున్నారు. బాలాపూర్ గణేశుడి లడ్డూకు వేలంపాట్లో 39 లక్షల రూపాయలు పలికింది. వనస్థలిపురం సాహిబ్ నగర్కు చెందిన సామా ప్రణీత్రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది దశరథ్ గౌడ్ లడ్డూను 35 లక్షలకు దక్కించుకోగా ఈసారి ఆ రికార్డు దాటిపోయి 4 లక్షలు పెరిగింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 20,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 10,000 CC కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు 280కి పైగా క్రేన్లు, 136 గణేష్ యాక్షన్ టీమ్స్, హైడ్రా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి వివిధ రూట్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. 44 కీలక ప్రాంతాల్లో అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ఖైరతాబాద్, లగ్డికపుల్, కోటి, బషీరాబాగ్, ఇందిరాపార్క్, ఏఐఆర్ వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఫలితాలు జీవితాన్ని

ఈ ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తెలియడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో శ్రీరామ్ గ్రూప్ నిర్వహించిన మిషన్ పదవ తరగతి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 632 మంది ఎస్సీ టాపర్లకు 2,27,00,000 రూపాయల విలువైన ప్రోత్సాహకాలు అందించారు. పెద్ద కలలు కని కష్టపడి సాధించాలని, ప్రతిభకు పరిస్థితులు అడ్డంకి కావని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మొహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. కేరళ కాంగ్రెస్ దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ 4వ వర్ధంతి సందర్భంగా నిలంబూర్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు దూరదృష్టిగల నాయకత్వానికి గుర్తింపుగా ఎంపిక చేశారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తిలో సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లకు గుణపాఠమని అన్నారు. రెండు పార్టీలు ప్రజాతీర్పును కలరాస్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. ఈ రోజు వరకు ఉన్న గడువును పెంచుతూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశాడు. ఫీల్డ్ స్థాయి అధికారులు ఎస్ఐఆర్ విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానిక షర్మిల తెలిపారు. 700 మంది పోలీస్ సిబ్బందితో 106 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచనున్నామని పేర్కొన్నారు. భద్రాచలం వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంది. గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నిమజ్జన సందర్భంగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో, గ్రామాల్లో ఈరోజు జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జనం కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. నీటి మట్టం ప్రస్తుతం 18 అడుగులకు చేరగా 1,39,136 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టులో నీటి మట్టం 405.90 అడుగులకు చేరింది. మరోవైపు వర్షాలతో సింగరేణి కొత్తగూడెం రీజియన్లో గురువారం 22,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కుమరంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 129% అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 51.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది దినోత్సవ థీమ్గా ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులకు శక్తివంతం చేయటం అనే అంశాన్ని ఎంపిక చేశారు. 1912 సెప్టెంబర్ 25 అంతర్జాతీయ ఫార్మాసిటికల్ ఫెడరేషన్ ఏర్పాటైంది. దీనికి గుర్తుగా 2009 టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం రికార్డు స్థాయిలో 56.3 మిల్లీమీటర్లుగా నమోదైందని సిపిఓ శ్రీనివాస్ చారి తెలిపారు. మధ్యమానేరు పూర్తి స్థాయి నీటిమట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.63 టీఎంసీలకు చేరింది. ఎగువ మానేరు పూర్తి స్థాయిలో 2 టీఎంసీలు నిండి మత్తడి దూకుతుంది. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.58 టీఎంసీల నీరుంది. మూలవాగు జలాశయం నీరు నుండి మత్తడి దూకుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో రైతులు కొంత ఊరట చెందారు. సైదాపూర్ మండలం రాయికల్లో జలపాతం కనువిందు చేస్తుంది. వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఎల్నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఫలితంగా భవిష్యత్తు తరాలు మనుగడ సాధ్యమవుతుందని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భరత్ మండపంలో నిర్వహించారు.

నిర్వహిస్తున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్లో ప్రత్యేక ఆహ్వానం మేరకు రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని జిల్లాలో నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరయ్యిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కూల్ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సుమారు 180,000 మంది రైతులకు సంబంధించి రైతు నమోదు, డిజిటల్ క్రాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రైతు నమోదు ప్రక్రియను కస్టల్ ద్వారా చేపట్టారు. రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా కొండమల్లేపల్లి మండలం దంజిల్ లతండాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, పిల్యతండ, గుడితండ, దేవరకొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు అత్యున్నత విద్యా వసతి సౌకర్యాలను పరిశీలించారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి పురపాలక సంస్థల అనుమతులతో ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈరోజు మన దేశంలో జాతీయ అంత్యోదయ దివస్ జరుపుకుంటున్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, చివరి వరుసలో నిలబడిన పేద వ్యక్తి అభివృద్ధే ఈ దినోత్సవ ప్రధాన సందేశం. ఏకాత్మ మానవతావాది సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ మాజీ అధ్యక్షుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 25 ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారవందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడన ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు విన్న ఆ పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి హరిహరన్ కోసల్య పాడారు. కందికొండ రచన, చక్రి సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఇప్పుడు విందాం పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడింది. ఆరుద్ర రచన, కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. స్టూడియోలో టైం 2:15. వెల్కమ్ టు శక్తిశీలి. కళారంగంలో మీరు ఏం సంపాదించారని ఒక సందర్భంలో ఎదురైన ప్రశ్నకు, వేల మంది శిష్యుల్ని సంపాదించాను, వారే నా సంపద అని సగర్వంగా బదిలిచ్చారు విమలా మీనన్. ఇవాళ శక్తిశీలిలో ఆమె గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి. నృత్య కళాకారిణిగా, గురువుగా దాదాపు 6.5 దశాబ్దాల అనుభవం విమలా మీనంది. సాంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే మోహినియట్టం, నృత్యాల్లో ఆహార్యం నుంచి ప్రదర్శన తీరు వరకు ఆమె పలు ప్రయోగాలు చేశారు. కేరళలో ఇరింజలకుడు గ్రామంలో 1943 జనవరి 7 ఆమె జన్మించారు. సివిల్ ఇంజనీర్ అయిన తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి విశాలాక్ష ఆమె కళాభిరుచిని ప్రోత్సహించారు. చిన్న వయసులోనే నృత్యంతో పాటు కర్ణాటక సంగీతాన్ని కూడా ఆమె నేర్చుకున్నారు. కేరళ కళామండలం సంస్థలో నృత్యంలో 4 ఏళ్లు డిప్లొమా చేశారు. కళామండలం విమలా మీనన్గా ప్రసిద్ధులయ్యారు ఆవిడ.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో మనం విమలా మీనన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మోహిని అట్టంతో పాటు కేరళలో ప్రత్యేకించి మహిళలు చేసే తిరువతిరుకళి, భరతనాట్యం, సుప్రసిద్ధ తెలుగు నృత్య గురువు వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి ఇలా పలు నాట్య రీతుల్లో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేస్తూ భూటాన్లో ప్రభుత్వాధికారి అయిన విశ్వనాథ్ మీనన్తో విమలకు వివాహమైంది. భర్తతో పాటు భూటాన్ వెళ్లి అక్కడ నృత్యం నేర్పించడంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ.

0: ప్రగతి ప్రధాన సాగితమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.

మీరు వింటున్నారు శక్తిశీలి. శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం విమలా మీనన్ గారి గురించి. తిరువనంతపురంలో కేరళ నాట్య అకాడమీ అనే సంస్థను ప్రారంభించి వేలాది మందిని మోహినియట్టం, భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు విమలా మీనన్. దక్షిణాది శాస్త్రీయ నృత్యాలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో గౌరవాలను అందుకున్న విమలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

శక్తిశీలిలో మనం విమలా మీనన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నాలుగేళ్ల వయసు నుంచి కేరళ కళామండలంలో నృత్యం నేర్చుకోవాలని కలలు కొన్న విమల అక్కడే పూర్తిస్థాయి నర్తకిగా కొరియోగ్రాఫర్గా రూపుదిద్దుకున్నారు. ఎన్నో ప్రదర్శనలునిచ్చిన ఆమె నృత్యం నేర్పడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకలేదని అంటారు. ఆమె విద్యార్థులు ప్రపంచమంతటా ఉన్నారు, నృత్య కళకు గుర్తింపు తీసుకొస్తున్నారు. వారి కారణంగా నా పేరు ప్రపంచమంతా తెలిసింది, ఇంతకన్నా గొప్ప విజయం ఇంకే ఉంటుంది అంటారు విమలా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు కాసిన కొన్ని క్షణాల్లోనే హిందీ కార్యక్రమాలు విందా ముంబై నుంచి.
1: దేశ్ కి సురీలి ధడకన్ కార్యక్రమం హలో సహేలీ కే లియే కీజియే బస్ థోడా సా ఇంతజార్.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ సంధ్యా నమస్కారాలతో స్వాగతం పలుకుతోంది మీ రేడియో.

చిత్రసీమ సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది. మీ రేడియో నేస్తం కార్యక్రమంలో తొలిపాటుగా విందాం కూలీ నెంబర్ 1 చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం. స్వరపరిచింది ఇళయరాజా.

శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అర్జున్ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందంతో కలిసి పాడుతున్న వేటూరి సాహిత్యం. స్వరపరిచింది మణిశర్మ.

చిత్రసీమలో ఇప్పుడు విందాం డాడీ. ఈ చిత్రంలో ఎస్ఏ రాజ్కుమార్ స్వరపరిచిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యం, గానం ఉదిత్ నారాయణ్, చిత్ర

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మురారి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం. స్వరపరిచింది మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దళపతి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి పదాలను కూర్చింది రాజశ్రీ కాగా స్వరాలను కూర్చింది ఇళయరాజా.

శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డ్యూయట్. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది ఏఆర్ రెహమాన్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఖడ్గం చిత్రంలో సుమంగళి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. స్వరపరిచింది దేవి శ్రీప్రసాద్.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈ చిత్రంలో కళ్యాణ్ మాలిక్, సునీత ఆలపించిన, చంద్రబోస్ సాహిత్యం స్వరపరిచింది ఎంఎం కీరవాణి

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట గణేష్. ఈ చిత్రంలో ఉదిత్ నారాయణ ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం, స్వరపరిచింది మణిశర్మ.

0: ఆన్లైన్ లో వాటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఈ పూట చిత్రసీమలో చివరిగా వినబోతున్న పాట ఇద్దరు మిత్రుల చిత్రంలో పార్థసారథి చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, స్వరపరిచింది మణిశర్మ.

ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఈ పూట చిత్రసీమలోని పాటలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని పొందుతాను అన్నారు బాలగంగాధర్ తిలక్. దేశం మీకోసం ఏమి చేసిందని కాదు, మీరు దేశం కోసం ఏమి చేయగలరని ఆలోచించండి. దేశాభివృద్ధిలో మీ వంతు కృషిని, మీ వంతు భాగస్వామ్యాన్ని నిలబెట్టి దేశాన్ని అగ్రరాజ్యంలో నిలబెట్టడానికి కృషి చేయండి. దేశభక్తి గీతాన్ని విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: को सेवा के काम में जोड़ेंगे ये यात्रा उतनी ज्यादा सफल होगी.
1: The Prime Minister said that over the past 12 years, the gap between cities and villages in India has narrowed significantly. Today, infrastructure in villages has improved considerably, while self-defense, self-reliance among the women of the country has also increased. During the interaction, these yatris shared their experiences with the Prime Minister. Mr. Modi also urged the yatris to maintain a diary and record their experiences during the yatra. Prime Minister Narendra Modi today highlighted the achievements of the Make in India initiative as it marks 12 years. In a social media post, Mr. Modi said that the initiative has led to more being made in India, more investment in India, and more exports from India. He said this transformation is visible across sectors. The Prime Minister said Make in India is about creating infrastructure, enterprise, and innovation that allow India to grow and prosper. The government has said that 70,000 rural youth across states and union territories will be provided skill training from next month under the Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana DDU-GKY 2.0. The DDU-GKY 2.0 is a centrally sponsored scheme providing placement-linked skill training to poor rural youth. The duration of the training varies from 3 months to 12 months. External Affairs Minister S. Jayashankar continued his intensive diplomatic outreach on the sidelines of the 81st United Nations General Assembly in New York. Dr. Jayashankar held a series of meetings with his counterparts from Armenia, Barbados and Iraq, besides meeting Panama President Jose Raul Mulino. Sharing details of his engagements in a series of social media posts, the External Affairs Minister said the discussions focused on bilateral cooperation, regional developments and broader international issues. The latest meetings form part of Dr. Jayashankar's broader diplomatic outreach during the UNGA, where he has held discussions with leaders and foreign ministers from several regions on bilateral ties, regional developments and multilateral cooperation. Secretary West in External Affairs Ministry, C.B. George, delivered India's statement at the high-level plenary meeting on addressing the existential threats posed by sea level rise at the 81st UN General Assembly in New York. He welcomed the adoption of the UN Declaration on Sea Level Rise and highlighted India's efforts on coastal resilience, mangrove conservation and disaster resilient infrastructure. In Asian Games, Indian duo Kamaljeet and Suruchi Singh won gold in the mixed team 10-meter air pistol event in Nagoya, Japan today. The pair shot 484.6 in the final to finish 6.6 points ahead of South Korea's Soo Hyun Hong and Gaon Chu, who took silver with 478. India's Indian long-distance runner Gulveer Singh won the silver medal in the men's 10,000-meter race at the Asian Games. Indian athlete Baranika Elangovan won the bronze medal in the women's pole vault at the Asian Games. Another Indian athlete, Manpreet Kaur, won the bronze medal in the women's shot put. In table tennis, Indian mixed doubles pair of Diya Chitale and Manoj Shah settled for a bronze medal after losing to world champions and Chinese combination Wang Huihing and Sung Hing Ha 0-3. Indian men's and women's kabaddi team have also entered the finals at the Asian Games. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణలో రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే అసలైన దోషి అని ఆరోపించారు. రాబోయే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గోదావరి వరద జలాలను ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారు

0: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. 275 క్రేన్ల సదుపాయంతో హుస్సేన్ సాగర్, ఇతర 141 నిర్దేశిత నిమజ్జన ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. బాలాపూర్ గణనాథుడితో సహా ప్రధాన శోభాయాత్రలు భక్తి పారవశ్యాల నడుమ చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా సాగాయి. ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పోలీసులు, జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగంతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు పరిస్థితులను పర్యవేక్షించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. వర్ష సూచన ఉన్నందున రేపు ఉదయానికల్లా నిమజ్జన ప్రక్రియ అంతా ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తయ్యేలా విగ్రహాల తరలింపును వేగవంతం చేసేందుకు నిర్వాహకులు, భక్తులు సహకరించాలని మంత్రి కోరారు. గణేష్ నిమజ్జనంపై మా హైదరాబాద్ ఆకాశవాణి ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తున్న మరిన్ని వివరాలు.
1: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ మధ్యాహ్నం ప్రశాంతంగా ముగిసింది. సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం బడా గణేశుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇక నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు వేలాదిగా విగ్రహాలు తరలివస్తుండటంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర వ్యాప్తంగా 20,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
0: ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ పేరును నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి సుమారు 60% నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మాత్రం 72% నోటీసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే అనర్హతకు గురై ఖాళీ ఏర్పడ్డ ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే తాము ఈ ఉప ఎన్నిక నిర్వహించేందుకు యంత్రాంగంతో సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అసలైన నేరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో ఓటర్ల జాబితా సవరణలు జరిగినప్పటికీ ప్రతిపక్షాలు కూడా విజయం సాధించాయని గుర్తుచేస్తూ, రాజ్యాంగబద్ద సంస్థలు ఓటర్లపై రాహుల్ గాంధీ చేస్తున్న దాడులు ఆయన స్వభావాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు. అక్టోబర్ 9 జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్ కి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని స్థానిక నాయకులను ఆదేశించిన ఆయన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను ఎన్నికల కోఆర్డినేటర్గా నియమించారు. గోదావరి వరద జలాలను మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడి జ్ఞాపకార్థం ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డు 2026 స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలోని నెలంబూర్కు చేరుకున్నారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపట్టిన దార్శనిక నాయకత్వం, వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. చెన్నైలోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్ లో 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన నూతన పరిపాలన, నివాస సముదాయ భవనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణలో బీఎస్ఎఫ్ ముందంజలో ఉంటుందని, మన జవాన్లకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆస్టేలియాలో టౌంబా మేయర్ జియోఫ్ మెక్డోనాల్డ్ తో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అక్కడ ఉన్న స్థానిక నాయకులు

0: యువకులు పాల్గొన్నారు. టూవుంబా అభివృద్ది, స్థానిక భారతీయ సంతతి సంక్షేమం, నగర సామాజిక ఆర్థిక పురోగతికి సహకారం గురించి ఈ ప్రతినిధి బృందం చర్చ జరిపింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: వర్షాలు రావాలన్నా, ప్రజలకు మంచి గాలి ఉండాలన్నా, వ్యర్థాలను దూరం చేసి ప్లాస్టిక్ నిషేధించుకోవడం మూలంగా మాత్రమే వస్తుంది. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి కోరుతాం.
0: వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో, సరైన మోతాదులో మందుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. 2026 సంవత్సరానికి గాను ఫార్మసిస్టులు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే భాగస్వాములు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ ఫార్మసిస్టుల సమాఖ్య ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం అత్యంత అభినందనీయమని మంత్రి అన్నారు. పేదలు కార్పొరేట్ వైద్య సేవలు పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చేరు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 83 మంది లబ్దిదారులకు 35,30,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. నిజామాబాద్లో ఆధునిక గ్రంథాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని ఆధునిక డిజిటల్ వనరులు, నాణ్యమైన పుస్తకాలతో తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి కరకట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ ఈరోజు పరిశీలించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ వద్ద నిర్వహించిన వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డీకే అరుణ ప్రజలతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ప్రజలు ఒకేసారి గీతాలాపంలో పాల్గొనడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. హైదరాబాద్లోని మను విశ్వవిద్యాలయంలో ఉడాన్ బాలికల విద్య ఆశయం సాధికారిత పేరిట ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మాట్లాడుతూ, బాలికలకు సమాన విద్యావకాశాలు కల్పించకుండా సమాజం ప్రగతి సాధించలేదని, విద్య వారికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా అధికారులతో నిర్వహించిన అభివృద్ది సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. అభివృద్ది సంక్షేమం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నకిరేకల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శన్ వింటారు. 6:30 జానపద సంగీతం కార్యక్రమంలో జి ప్రతాప్ బృందం ఆలపించిన జానపద గీతాలు వినవచ్చు. రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంట సాగులో మెలకువలు, అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో వరి పంట సాగులో అనుభవాల గురించి నల్లబెల్లి మండలం ముద్దునూరు గ్రామ రైతు రాజయ్య గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు. రాత్రి 8:00 నుండి 9:00 వరకు మనోరంజని శ్రోతలు లేఖలు మరియు ఉత్తరాల ద్వారా, వాట్సాప్ సందేశాల ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 9:15 స్పాట్ లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 10:20 వరకు ఆసియా క్రీడలకు సంబంధించిన సంచిక వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 నుండి 11:00 వరకు అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు వింటున్నారు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. రేపు 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమాన్ని వినవచ్చు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. 7:00 జిల్లా సమాచార లేఖ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో అమరశిల్పి నాటకం చివరి భాగం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీతాన్ని వినవచ్చు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 8:30 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు. అదేవిధంగా 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి ముంబై కేంద్ర వాణిజ్య ప్రసారాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 నుండి 6:00 వరకు చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 జానపద సంగీతం. 7:00 ఉద్యోగవాణి. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీతం. 10:20 నుండి జాతీయ సంగీత కార్యక్రమాన్ని వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 100.5 MHz ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శనం వింటారు.

0: అజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు

0: కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
3: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
3: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
3: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: సమాచార దర్శన్ విన్నారు.

ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം. నిలయంలో సమయం 6:30. జానపద సంగీతం వింటారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం జి ప్రతాప్ బృందంతో కలిసి పాడిన జానపద గీతాలు.

0: ఆకులో సున్నంబు బోసి, అంతురాల మేడకట్టి, ఊరుగొండలో నాగలి దున్నుతున్న తన ముద్దుల మేనత్త కొడుకు నాగయ్య కోసం ఎదురుచూస్తూ, మేడలో ఎవ్వరూ లేరయ్యా అంటూ తన బావను పిలుస్తుంది మరదలు పిల్ల.
1: ఆకులో సున్న

0: ఎలుకలు గొట్టే బండ మీద ఎన్రికాయ సమర్థలాడింది. కప్పతల్లి కనుక్కొని కాకమ్మ కబురు పంపితే ఉడతమ్మ ఊరంతా చెప్పి పండగ చేసి తాబేలుతో తాళి కట్టించిందట. ఈ తంతు ఏంటో చూద్దాం.
1: ఎలుకలు

ముత్యాల పందిరేసి చీర సారెలు పెట్టి తన ముద్దులు చెల్లెలని ముగ్గురన్నయ్యలు సాగనంపుతుంటే దుఃఖపడుతున్న తన చెల్లెని ఓదార్చుతూ బావచేతిలో పెడుతున్న సందర్భంలో అత్తగారింట్లో ఏ విధంగా ఉండాలి అని చెల్లెకి చెప్తున్న అన్నయ్య చెల్లెలి మధ్య సాగే సంభాషణే ఈ పల్లెగీతం.

ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడల దిరిగే వసుదేవుని కోసం చూస్తున్న వయ్యారి భామ మనసేంటో చూద్దాం.

మమలక్కలంతా కలిసి కాముడాడబోతే సంగడి కోళ్ళ సన్నపు నులక మంచం మీద పడుకొని ఉన్న బామను బర్రెతలుగుతో బాదినా విసనకర్రతో కొట్టినా లేచి పిడికెడు గింజలు కూడా దానం చెయ్యలేదట.

ఉసిరి చెట్టుకు దసిరి ఉయ్యాల కట్టి గొరడి ముండ్లపై కూర్చున్న కృష్ణుణ్ణి చూస్తూ ఊగడానికి మనసాయనంటూ మనసుపడ్డ చిన్నదాని మాటేంటో చూద్దాం.

0: మీరింతవరకు ప్రతాప్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణ ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు.
3: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ CGSL 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునళ్లు మొదలైన వాటిలో LDC జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 1, 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 3477 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్

0: ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 6 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో 1688 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు అదనంగా కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఆధారంగా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 1871 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 ఆగస్టు 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 1 అక్టోబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 అవుతోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన

0: భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య మంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువభారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందేమాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి విశ్వజిత్ దైనరి, యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడ్డానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ బరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్ సన్ ఇంక్షాతో తలపడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూ ఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పథకం కాగా, 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్ మణికా బాత్రా జోడి దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాండ్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రోస్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యంచేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం

పంట పొలాలు. వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి కార్యక్రమంలో విందాం, పత్తి పంట సాగులో మెలకువలు అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమాన్ని విందాం. పరిచయకర్త హర్షం సదానందం. కార్యక్రమాన్ని వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఈరోజు పత్తి పంటలో మెలకువలు అధిక దిగుబడుల కోసం రైతులు అవలంబించవలసినటువంటి పద్ధతులపై వరంగల్ ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త పత్తి విభాగం డాక్టర్ వి వెంకన్న గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి వెంకన్న గారు.
3: నమస్కారం అండి
2: వెంకన్న గారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పత్తి పంట పరిస్థితి గురించి చెప్పండి. మరి
3: ప్రస్తుతం మనం చూసుకుంటే ఎల్లిన ప్రభావం వల్ల రైతులు పత్తి కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ముందుగానే రోహిణి వచ్చినప్పుడే వేసుకున్నారు. అదేవిధంగా తర్వాత 1-2 సార్లు కూడా మళ్ళీ విత్తనం వేయడం జరిగింది. ఎక్కడైతే లేటుగా ఆలస్యం వేసినారో అక్కడ 30-40 రోజులకు, అదేవిధంగా ముందుగా వేసిన వాటికి 65-70 రోజులకు పంట కాలం ఉంది. అదేవిధంగా ఇప్పుడు బిట్ట పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి బిట్ట పరిస్థితి తోటి అక్కడక్కడ అంటే చాలామంది రైతులకు రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఈ అడపాదడప పడుతున్న వర్షానికి పత్తికైతే పంటకైతే ఎలాంటి ఢోకా లేకుండా పంట వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది ఇప్పటి వరకు. ఎక్కడైతే మనం ఈ ఎల్లినో ప్రభావం వల్ల పంట మార్పిడి అని అనుకున్నామో అదేవిధంగా పంట మార్పిడితోటి ఏదైతే పప్పు దినుసులు అదేవిధంగా పత్తి వరి పంట సాగు తగ్గించి పత్తి పంట సాగు పెరగడం జరిగింది. అదేవిధంగా అపరాలు కూడా పెరగడం జరుగుతూ ఉంది. పత్తి అయితే ప్రస్తుతం బాగానే ఉందండి.
2: పత్తి పంట అధిక దిగుబడులు తీయవలసినటువంటి ఒక అంశాల గురించి చెప్పండి. మరి
3: ఏంటంటే ఇప్పుడు రసం పీల్చే పురుగులు వస్తూ ఉన్నాయి కాబట్టి రైతులు తప్పకుండా జిగురు అట్టలు పెట్టుకోవాలి పొలంలో. సుమారు ఎకరానికి 10-15 వరకు జిగురు అట్టలు నీలి రంగు కానీ పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ పెట్టుకుంటే ఈ రసం పులిచే పురుగులు ఏదైతే తామర పురుగులు కానీ అదేవిధంగా పచ్చదీప పురుగులు కానీ పేనుబంక కానీ ఇలాంటి వాటికి అతుక్కొని మనకు ఆ రసం పులిచే పురుగుల ఉధృతి తగ్గిస్తే మనకు మంచిగా పంట వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే అధికమైనప్పుడు గమనిస్తే అప్పుడు నీమ్ ఆయిల్ 1500 ppm 1500 ppm 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనం ఏదైతే వచ్చే పురుగుల నుంచి కానీ అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు అదేవిధంగా ఎక్కడైనా తల్లి పురుగులు గమనించినట్లయితే ఏదైతే మన గులాబీ రంగు పురుగు ఉందో అది కూడా గుడ్డు పెట్టే అవకాశం లేకుండా మనం ఈ వేప నూనెతోటి మనం కొద్దిగా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
2: పత్తి పంటపై ఎల్లిన ప్రభావం ఏ విధంగా ఉండదు చెప్పండి. మరి
3: అయితే ఎక్కడైతే మనకు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ ఎల్లిన ప్రభావం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాగు పెరగడం జరిగింది. అడపాదడపా వర్షాలు రావడం అదేవిధంగా అంటే 2-3 రోజులకు ఒకసారి 5 ml కానీ 10 ml వరకు వర్షం కురుస్తూ ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే పత్తి పంటపై ఎల్లిన ప్రభావం కొంచెం తక్కువగానే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మొదటి దశలో సాగు చేసే సమయంలో రైతులకి కొద్దిగా ఈ ఎల్లిన ఎఫెక్ట్ తోటి మొలకె వీళ్ళు రైతులు విత్తనం విత్తుకోవడం కొంత మొలకెత్తి మళ్ళీ తర్వాత బిట్ట పరిస్థితి ఏర్పడడం అంటే 10-15 రోజుల వరకు ఎలాంటి చినుకు లేకుండా పోవడం తోటి కొద్దిగా విత్తనానికి రైతులు ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి విత్తనం వేసుకోవడం, మళ్ళీ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా వర్షాభావ పరిస్థితి ఏర్పడడం, బిట్ట పరిస్థితి ఏర్పడడం, అదేవిధంగా 1-2, 1-2, 2-3 సార్లు కూడా విత్తుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వెల్లిన ప్రభావం పత్తి పంటపై ఈ విధంగా కనబడట్లేదు. ఎక్కడైతే కొద్దిగా వెల్లిన ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితి ఏర్పడదో అక్కడ తప్పకుండా పూత సమయంలో అదేవిధంగా కాయా సమయంలో కాయ పగలే సమయం కాయ ఊరే సమయంలో మనం తప్పకుండా మనం 1-2 తడులు ఇరిగేషన్ ఇచ్చుకుంటే నీటి తడులు ఇచ్చుకుంటే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
2: గులాబీ రంగు పురుగు నివారణ ఏ విధంగా ఉంటుంది, దాని ఉధృతి ఏ విధంగా ఉంటుంది, నివారణ చర్యలు ఎట్లా ఉంటుందో చెప్పండి. మరి
3: ఎక్కడైతే మనం పత్తి మూళ్లను అదేవిధంగా పత్తి సంబంధించిన అంటే బెండకాయలకు కానీ మాల్వేసి కుటుంబానికి చెందిన ఏదైనా తుత్తులు బెండ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద గులాబీ రంగు పురుగు ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా ఏంటంటే రైతులు వాటి పొలాల చుట్టూ ఉన్న గడ్డిని ఏంటంటే కలుపును నివారించుకోవాలి. అదేవిధంగా మనం తప్పకుండా ఎకరానికి ఓ 4 లింగాకర్షక బుట్టలు మనం చూసుకుంటే పెట్టుకుంటే దాంట్లో యొక్క తల్లి పురుగులు కనుక పడ్డట్లయితే మనకు ప్రతిరోజు వరుసగా 3 8 చొప్పున 4 లింగాకర్షక బుట్టల్లో 8 చొప్పున కనుక మనకు ఈ తల్లి పురుగులు పడ్డట్లయితే మనం తప్పకుండా మనం పిచికారీ మందులు పిచికారీ చేసుకోవాలి. ముందుగా వేప నూనె కానీ లేకుంటే ఫ్లోనికామైడ్ కానీ లేకుంటే స్పైనటోరం కానీ లేకుంటే మనకేదంటే పిప్రో మన ప్రొఫినోఫాస్ కానీ ఇదొక స్ప్రే చేసుకొని మనం కొద్దిగా నివారించుకోవచ్చు. ముందు ఏంటంటే మనకు మాస్ ట్రాపింగ్కి సుమారుగా 10-15 కనుక బుట్ట 8-10 లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే కనుక మనకు కొద్దిగా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. అందుకే రైతులను మనం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పత్తి పంట తీసేస్తారో పత్తి మోళ్లను కానీ అవశేషాలను కానీ తప్పకుండా మనం భూమిలో కలియదున్నాలి. ఆ విధంగా చేస్తే కానీ మనకు గులాబీ రంగు పురుగు కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది.
2: ప్రధానంగా పత్తి పంటలో ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి. మరి
3: పత్తిలో మనకు చాలా వరకు అంటే 100% వరకు కూడా మనకు హైబ్రిడ్సే సాగు చేయడం జరుగుతూ ఉంది. హైబ్రిడ్లో ఏంటంటే మనకు ముందుగా పత్తి వేసేటప్పుడు రైతులు కంపల్సరీ ఒక ఎకరానికి 1 బస్తా డిఏపి అదేవిధంగా 10-15 కిలోల పొటాష్ వేసి ఉంటారు. ఇప్పుడు ఎక్కడైతే పత్తి 20 రోజులు కానీ 40 రోజులు కానీ 60 రోజులు కానీ 80 రోజులు ఉన్న పత్తిలో అయితే కనుక రైతులు చూసుకొని ప్రతి దఫకి అంటే 20 రోజులకి 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ అది 20 రోజులకు ఒకసారి 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి 80 రోజులకు ఒకసారి వేసుకుంటే మనకు పంట మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన రైతులు ఏంటంటే బస్తాలు వేస్తే బాగా వస్తుంది దిగుబడి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటిది కాకుండా 25-30 వరకు యూరియా 10 కిలోల పొటాష్ ఈ దఫలలో 4 దఫలలో వేసుకోవాలి. 20, 40, 60, 80 రోజులప్పుడు మనకు ఈ నత్రజని అదేవిధంగా నత్రజని ఇచ్చే ఎరువును యూరియాని అదేవిధంగా పొటాష్ ఇచ్చే మిరుటా పొటాష్ని 20 కిలోలు 10 కిలోల చొప్పున 2 కలిపి వేసుకుంటే మనకు పంట మంచిగా వచ్చే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా రైతు ఎక్కడైతే ఆర్గానిక్ అంటే పశువుల పిట కానీ జీలు మనకు ముందు పచ్చి రొట్టె ఎరువులు కానీ వాడి ఉంటే దీంట్లో మనకు 10-15% మనకు యూరియా తగ్గించుకున్న రైతులకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నేల కూడా సారవంతాన్ని పెంచే అవకాశం ఉంటుందండి.
2: పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణ ఏ విధంగా చేయాలో చెప్పండి. మరి
3: పత్తిలో రసం పీల్చే ఏంటంటే ఈ వర్షాభావ పరిస్థితులు ఒకరోజు వర్షం పడుతుంది కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఈ ఉక్కపోత వాతావరణంతో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతికరం పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే మనము తప్పకుండా జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలి. నీలిరంగు కానీ పసుపు రంగు కానీ అదే తెలుపు రంగు కానీ జిగురు అట్టలు మనకు పొలంలో పెట్టుకుంటే వాటికి అత్తుకొని వాటి యొక్క ఉధృతి తగ్గిపోయి పంట మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉధృతి ఇంకా ఎక్కువైతే కనుక మనకు ఫ్లోనికామైడ్ కానీ ఇది మనకు 0.3 ml అంటే 3 మిల్లీలీటర్లు ఒక 10 లీటర్ కలుపుకొని ఫ్లోనికామైడ్ 3 గ్రాముల ఫ్లోనికామైడ్ పిచికారి చేసుకోవాలి. లేదా పిప్రోనిల్ 2 ml కానీ 1 లీటర్ నీటికి. అదేవిధంగా వేపకషాయం వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్లు కనుక పిచికారి చేసుకుంటే మనకు ఈ మనకు ఏదైతే ఉన్నాయో రసం పీల్చే పురుగులు తగ్గించుకోవచ్చు. వేప నూనె 1500 ppm 5 ml ప్లస్ పిప్రోనిల్ 2 ml లేదా వేప నూనె 5 ml ప్లస్ ఫ్లోనికామైడ్ అంటే ఉలాలని అంటాం మనం అది 0.3 grams per liter కలుపుకొని పిచికారి చేసుకుంటే మనకు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా తగ్గకపోతే మనకు స్పైనటోరం అనే మందును పిచికారి చేసుకున్నా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే స్పైనటోరం అయితే 0.9 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని అంటే 180 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 2.5 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మందులు వాడుతున్నామో మందులు మాటినప్పుడు కనీసం 2 మందుల తర్వాత ఇంకో రసాయనం వాడేటప్పుడు దానిలో కంపల్సరీగా వేపను కలుపుకొని పిచికారి చేసుకుంటే మన యొక్క ఈ మందు యొక్క ఎఫిషియంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది.
2: అధిక సాంద్రత పద్ధతిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చెప్పండి. మరి
3: అధిక సాధన పద్ధతి అంటే రైతులు సాలు పద్ధతి అని అంటారు. అంటే మనకు వరుసకు 90 సెంటీమీటర్లు మొక్కలకు మధ్యన 15 సెంటీమీటర్లు కానీ 20 సెంటీమీటర్లు కానీ 30 సెంటీమీటర్లు కానీ రైతులు వేసుకొని సాగు చేసే పద్ధతిని మనం అధిక సాధన పద్ధతి అంటాం. దీంట్లో ఏంటంటే సుమారుగా మనకు రైతులు

0: ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ వేసే వాళ్ళకి 3 నుంచి 5 ప్యాకెట్లు పడతా ఉంది దీంట్లో. ఈ విధంగా చేసుకున్న దానికి ఏంటంటే మనం తప్పకుండా రైతులు ఈ బాగా మన మొక్కలను కొద్దిగా ఈ వర్షాలు కనుక పడతా ఉంటే మొక్కలు ఎదిగే అవకాశం పెరిగే అవకాశం ఉంది కాబట్టి మొక్కల పెరుగుదలను నివారించి మనకు తప్పకుండా మెప్పిక్వాట్లు అనే మందుని అంటే ఏదైతే గ్రోత్ హార్మోన్ ఉందో దీన్ని పిచికారి చేసుకుంటే మొక్క పెరగకుండా కణుపుల నడివి దగ్గరగా కణుపులు దగ్గర దగ్గరగా ఉండేసి ఒక మొక్కకి 10 నుంచి 12 కాయలు రావడం అదేవిధంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు తప్పకుండా మెపిక్వాట్ క్లోరైడ్ అనే గ్రోత్ హార్మోన్ని 40-45 రోజులకు ఒకసారి 65 నుంచి 70 రోజులకు ఒకసారి పిచికారి చేసుకుంటే మొక్కలు ఎత్తు తగ్గిపోయి మరి కాత పూత ఒకేసారి రావడం అదేవిధంగా పత్తి కూడా కాయలు కూడా ఒకటేసారి పగిలి మనకు ఏదైతే మిషన్ హార్వెస్టింగ్ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.
1: పత్తి పంటలో వచ్చే తెగుళ్ళు నివారణ చర్యల గురించి చెప్పండి. మరి
0: ఇంతటి దీనిలో కొద్దిగా మనకు ఏంటంటే తెగుళ్ళు కొద్దిగా ఏమైందంటే ఇప్పుడు కొద్దిగా వర్షం ఎక్కువ పడితే గనక ఆకుమచ్చ తెగులు గాని అదేవిధంగా మనకు కొంత మచ్చలు కాయకుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాయకుళ్ళిని కుళ్ళకుండా ఏంటంటే మన పొలాన్ని ఆరబెట్టడం ఒకటి, అదేవిధంగా మనకు వేరుకుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి తడులు ఎక్కడైతే వర్షపు నీళ్ళు ఎక్కడ ఆగుతా ఉందో వాటిని తీసివేయడం అలా చేసుకోవాలి. అదేవిధంగా మందు మనం ఏంటంటే మచ్చలు కానీ అలాంటి గమనించు మనకు టిల్ట్ అనే మందు దక్కుతుంది. ప్రాపికోనజోలు కానీ ఎగ్జాకోనజోలు కానీ పిచికారీ చేసుకుంటే మనకు ఈ ఆకుమచ్చ తెగులు కానీ ఇవన్నీ పోయే కాయకుళ్ళు తెగులు కానీ నివారించబడి మంచి పత్తి పంట వచ్చే అవకాశం ఉంటుందండి.
1: మిషన్ ఆన్ కాటన్ ప్రొడక్టివిటీ గురించి మీ యొక్క మాటలు చెప్పండి. మరి
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మనకు 5 సంవత్సరాల వరకు కాటన్ యొక్క ఉత్పత్తిని పెంచడానికి మిషన్ ఆన్ కాటన్ ప్రొడక్టివిటీ అనే ప్రాజెక్ట్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దీని మీద ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 5,659 కోట్ల రూపాయలు మొత్తం దేశం మొత్తం మీద విడుదల చేయడం జరుగుతుంది 5 సంవత్సరాలకు గాను. దీంట్లో ఏంటంటే కాటన్ యొక్క ప్రొడక్టివిటీ పర్ హెక్టార్ మనకు లింట్ ప్రొడక్టివిటీ ఏదైతే దూది పత్తి ఉత్పత్తి ఉందో 450 క్వింటాలే పర్ హెక్టార్కి వస్తూ ఉంది. దీన్ని 450 నుంచి 750 వరకు పెంచుకోవడానికి మనకు మంచి యాజమాన్య పద్ధతులు అదేవిధంగా మంచి హైబ్రిడ్లను ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకువస్తా ఉంది. అదేవిధంగా దీంట్లో ఏంటంటే లింట్ మనకైతే పత్తి యొక్క పొడవు 30 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉండే విధంగా, అదేవిధంగా కాయ బరువు 5 గ్రాములు పైన ఉండే విధంగా, అదేవిధంగా మైక్రోనేర్ మిక్ వాల్యూ అంటారు మిక్ మైక్రోనేర్ వాల్యూ 3.5 నుంచి 4.5 ఉండే విధంగా రైతులకు ఏంటంటే అధిక ఉత్పత్తి అధిక దిగుబడి కాటన్ అంటే అధిక ఉత్పాదకత వచ్చే హైబ్రిడ్లను పరిచయం చేసి రైతులకి సబ్సిడీల మీద కానీ అదేవిధంగా మంచి రకాలను కానీ మంచి హైబ్రిడ్లను అది చేసి ఒక ఎకరానికి ఉత్పత్తిని పెంచే వీరుగా ఈ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్ ఆన్ కాటన్ ప్రొడక్టివిటీ అనే ప్రాజెక్టును 2026-27 ఫైనాన్షియల్ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది.
1: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి పత్తి రకాల గురించి చెప్పండి. మరి
0: ఇప్పుడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఎస్టాబ్లిష్ అయిన కాడ నుంచి ఇంతకుముందు ఓరుగలు కృష్ణ అనే రకం విడుదల చేయబడింది. ఇది ఏంటంటే మనకు బీటీ రావడం చేత అంటే బీటీ హైబ్రిడ్స్ రావడం బోల్గాడ్ 1 గన్ బోల్గాడ్ 2 అని రావడం వల్ల ఇది కొద్దిగా మరుగునబడిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలోనే అంటే జూలై మాసంలో కేంద్రీయ విత్తన ధృవీకరణ సంస్థ అంటే ఇక్కడైతే సెంట్రల్ అగ్రికల్చర్ రిలీజ్ కమిటీ అక్కడ నుంచి మనకు ఒక హైబ్రిడ్ మనకు బీటీ డైరెక్ట్గా బీటీ సూటి రకం విడుదల చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే WGCV BT28 అనే రకము ఇది మనకు 165 నుంచి 170 రోజుల పంట కాలం కలిగి బీటీ పత్తిని అంటే బీటీని బీటీ ఏదైతే మనం బయట హైబ్రిడ్ చేస్తున్నామో ఇది సూటి రకం. రైతులు ఒకసారి కనుక ఈ విత్తనాన్ని ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన తీసుకొని వేసినట్లయితే వారి యొక్క విత్తనాన్ని వాళ్ళు వాడుకునే విధంగా అదేవిధంగా ఎకరానికి మనకు 25 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే రకం ఇది. హెక్టార్కి 25 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం కాబట్టి ఇది సూటి రకం అంటే బీటీని ప్రోటీన్ అంటే బీటీ జన్యువుని జోడించి మనకు విడుదల చేసిన సూటి రకం కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా వాడుకొని అధిక దిగుబడి పొంది ప్రతిసారి రైతులు పోయి హైబ్రిడ్ విత్తనాన్ని ప్రతిసారి మార్కెట్లో కొనకుండా ఒకేసారి ఈ రకాన్ని కనుక తీసుకుంటే రైతులు వారి యొక్క విత్తనాన్ని వాళ్లే పెంపొందించుకొని వారి యొక్క పొలాల్లో మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతిసారి విత్తనం కొనే ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మొట్టమొదటిసారిగా విడుదలైన బీటీ పత్తి రకం WGCV BT28 అనే రకం రైతులు ఈ రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నుంచి వచ్చే వర్షాకాలం నుంచి తీసుకొని వారి యొక్క విత్తనాన్ని వాళ్లే మళ్ళీ ప్రొడక్షన్ చేసుకుని విత్తన అభివృద్ధి చేసుకుని వాళ్ళు విత్తనాన్ని వాళ్లే వాడుకునే విధంగా రూపొందించబడిన రకం అని చెప్పుకో.

0: ఈ వర్షాధార పరిస్థితుల్లో పత్తిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చెప్పండి. మరి
1: ఇప్పుడు వర్షాభావం కనుక బాగా ఏర్పడ్డప్పుడు చూస్తే రైతులు మనకు అంటే మనకు తప్పకుండా పాలిఫీడ్ అనే పాలిఫీడ్ లేదా 999 అనే మందును పిచికారీ చేసుకోవడం 5 గ్రాములు. అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల వల్ల బిట్ట పరిస్థితి ఏర్పడ్డప్పుడు రసం పిలిచే పురుగులు రావడం, అదేవిధంగా ఈ వేడి వాతావరణంలో మనకు గులాబీ రంగు పురుగు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, ఈ రసం పిలిచే పురుగులకు జిగురట్టలను ఏర్పరచుకోవడం, అదేవిధంగా మనకు గులాబీ రంగు పురుగు కనుక ఉధృతి గమనించినట్లయితే తప్పకుండా వేప నూనె పిచికారీ చేసుకోవడం. ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగు పుష్పం మనకు ఏదైతే పూత సమయంలోనే లోపల మన గుడ్డు పెట్టడం వల్ల రైతులకి తెలియదు ఇది లోపల ఉందని చెప్పి, లోపలనే పిల్ల పురుగు మొత్తం పత్తిని తినేసి గింజలను తినేసి మనకు గుడ్డి పత్తిగా వచ్చే అవకాశం ఉంటుంది, రంగు మారిన పత్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఎలాంటి ధర రాకపోవడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు ముందుగానే వాటి యొక్క ఉధృతిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు వాటి పెట్టుకొని వాటి నివారణకు తప్పకుండా 1500 ppm వేప నూనె, అదేవిధంగా మనకు ప్రోఫెనోఫాస్ కానీ అదేవిధంగా స్పైనోటోరం కానీ ఇలాంటి పిచికారీ చేయడం మంచిదండి.
0: ఈ పత్తి పంట విత్తే ముందు విత్తన శుద్ధి అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది?
1: విత్తన శుద్ధి ఏంటంటే తప్పకుండా రైతులు ఇమిడాక్లోపిడ్తో కానీ లేకుంటే సుడోమోనాస్తో కానీ తర్వాత ట్రైకోడర్మాభివృద్ధితో కానీ పిచికారీ చేసుకుంటే భూమి ద్వారా సంక్రమించే లేదా విత్తనం ద్వారా సంక్రమించే ఏమైనా తెగుళ్ళు కానీ అలాంటివి ఉంటే మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ స్ప్రే చేయడం వల్ల కొంతవరకు మనకు ఒక నెల వరకు రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
0: బాగుందండి వెంకన్న గారు, చాలా చక్కగా ఉంది మీ యొక్క సలహాలు సూచనలు. పత్తి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి రైతులు మంచి అవగాహన కలిగి మీ సలహాలు సూచనలు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు పత్తి పంట సాగులో మెలకువల గురించి, అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
3: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు వినండి ఖరీఫ్ సీజన్లో వరి పంట సాగులో అనుభవాల గురించి నల్లబెల్లి మండలం ముద్దునూరు గ్రామ రైతు రాజయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
0: రాజయ్య గారు, ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంటను ఏ విధంగా పండించాలనుకుంటున్నారు, ఏ విధంగా ఇప్పుడు సిద్ధమవుతున్నారు పంటలు పండించడానికి?
4: వరి పంట అంటే ఫస్ట్ ఎన్నుకోవాల్సింది ఏంటి అని అంటే విత్తనాలు. విత్తనం అసలు మంచి విత్తనం ఎన్నుకోవాలి. దుకాణం కాడికి పోయే బదులు విత్తనం తీసుకునే ముందు ఎక్కడనైతే విత్తనం శుద్ధి చేస్తారో, ఎక్కడనైతే విత్తనం మిల్లు ఉందో ఆ మిల్లు కాడికి పోయి విత్తనం శుద్ధి చేసింది తీసుకుని వాళ్ళు ఇచ్చిన దానితో తీసుకొచ్చుకోవాలి. అంతే తప్ప కానీ బయట షాపులలో కొని బయట కాడ కొని లేకుంటే ఇంటర్లో ఇంటర్ తీసుకుపోయి పోసుకుంటే ఆ రైతుకి ఏమవుతుంది అని అంటే తెగుళ్ళు వస్తాయి. నాలుగు వచ్చిన వెంటనే 15 రోజుల వరకే తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళు వచ్చిన వెంటనే ఆ నారు దెబ్బతింటది. దెబ్బతిన్న తర్వాత పొలము నాటేసేటప్పుడు ఎకరానికి 30 kgలు పోసుకునే రైతుకు సరిపోతుంది మంచి విత్తనం తీసుకుంటే. ఇంట్లో తీసుకునే బయట షాపులో తీసుకున్నప్పుడు ఏమైతే అంటే అది 30 గుంటలు సరిపోయి 10 గుంటలకే తక్కువ పడుతుంది. బయట నారు కొనుక్కొచ్చుకోవాలి, పీకొచ్చుకోవాలి, ఇబ్బంది పడే బదులు ఫస్ట్ మొట్టమొదటిసారిగా నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలి. తీసుకొని వడ్లు మంచి మడి చేసుకొని దుక్కి చేసుకొని దుక్కిలో వడ్లు చల్లుకున్న తర్వాత మొలకెత్తిన వెంటనే ఆ చల్లినప్పుడు కూడా వడ్లను మీద తేలకుండా లోపల అన్ని మునిగేటట్టు చేసుకుని చేసుకున్నప్పుడే పిట్టెలు గానీ పక్షులు గానీ ఏది బుక్కుంటూ ఉన్నప్పుడు నారు మునిగి మంచిగా వడ్లు మంచిగా మురికెత్తి పచ్చదనంతో వస్తాయి. 15 రోజుల దాకా 20 రోజుల దాకా నారు అది ఏనుకోదు, పచ్చబడదు గడ్డి మంది చల్లడం వల్ల. గడ్డి ఆగిపోతుంది, కొడత పుడుతుంది కానీ వరి దెబ్బస్తుంది. మళ్ళీ అప్పటికి క్రాప్ అప్పుడు కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. గడ్డి మంది చల్లకుంటూ ఉండి అదే కలుపుకొని నువ్వు కలుపు కలుసుకొని చేసుకో. అంతకంటే ఇప్పుడు ఎకరానికి 35 బదులు 40 బస్తాలు అయితే గడ్డి మంచి చల్లద్దు ఎట్టి పరిస్థితుల్లో. తెలివని రైతులు చాలా మంది ఒకరిని చూసి ఒకరు గడ్డి మంచి చల్లుతారు, ఎట్టి పరిస్థితుల్లో గడ్డి మంచి చల్లద్దు. నువ్వు 10 ఎకరాలు ఉన్నది ఎవడు కలుస్తాడు, కూలి ఎక్కువ అయితే అనుకుంటే అక్కడ క్రాప్ తక్కువ వస్తుంది, అప్పటికి వడ్లు తక్కువ అయితే దానివల్ల గడ్డి మంచి చల్లద్దు.
5: సరే ఇంకోటి రాజయ్య గారు,

0: గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాలం భిన్నంగా ఉన్నది. ఏంటంటే ఫస్ట్ టైం మనకు వర్షాలు అసలే కొట్టలేదు, తర్వాత ఈ మధ్య కాలంలో వర్షాలు పడ్డాయి, దీంతో కాలం వెనుకకు వచ్చింది. ఇప్పుడు ఆగస్టు మాసంలో ఉన్నాం మనం. ఈ పాటికే గతంలో అయితే ఎప్పుడూ వరలు నాటు వేసిన తర్వాత కలుపు కలిసే పరిస్థితిలో ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా కొంతమంది చాలామంది కూడా నాట్లు వేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది?
1: అయితే వరి పంట అనేది యాసింగి అంటేనో 30 రోజులు వేయాలి, వానకాలం 40 రోజులు 40 రోజులకు వేసినా కూడా ఎఫెక్ట్ పడదు. అయితే ఇప్పుడు 15 20 వరకే వేసుకోవాలి. 20 దాటిన తర్వాత వేస్తే క్రాప్ చాలా తక్కువ వస్తుంది. 20 తర్వాత వేసుకోవద్దు, వేసుకుని బంద్ పెట్టి మొక్కజొన్న పల్లి చేను ఏదన్నా వేరే పంటలు వేసుకోవాలి తప్ప. కానీ ఇప్పుడు 20 వరకు వేసుకోవాలి, దాటిన తర్వాత క్రాప్ చాలా తక్కువ వస్తుంది. వేసుకోవడం బంద్ పెట్టుకోవడమే మంచిది, చాలా మంచిది. అది వస్తాను, క్రాప్ తక్కువ వస్తుంది.
0: సరే, ఈ మధ్య కాలంలో వేసుకోవాలనుకుంటే అంటే మనకు దీర్ఘకాలిక పంట కాకుండా స్వల్పకాలికమైనటువంటి వరి విత్తుకుంటే బాగుంటుందా మరి?
1: లేదు, ఇక అది వరి పంట అనేది 3 నెలలకు వచ్చేది వేసుకున్నా కూడా అది క్రాప్ రాదు, బాగా రాదు. కాబట్టి తెలిసిన రైతులు ఎవరు కానీ 20 లోపు ఇయ్యరు నాటు, దాన్ని తీసేసి మొక్కజొన్న పల్లికాయో ఏదో ఒకటి పల్లిచేనో లేకుంటే కందో ఇలాంటివి పోస్తా ఉంటారు. తెలియని వాళ్ళు వేస్తారు కానీ క్రాప్ రాలేదు, అయ్యో నేను కృషి చేసిన పంట పోతా అని బాధపడతారు. కానీ రైతులు అనేవారు వేయకపోవడమే చాలా మంచిది. ఏక పల్లికాయో లేకుంటే పెరడో ఇలాంటి వేయడం వల్ల క్రాప్ బాగా వస్తుంది.
0: మరి దీనికి ముందే మనం నారు వేసుకోవాలి కదా, నారు పోసుకోవాలి కదా, మరి నారు ఉండదు కదా, ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది?
1: ఒకవేళ నారు ఉన్న రైతులు 20 వరకు వేసుకుంటే పర్వాలేదు, నారు లేని వ్యక్తులు బాధపడే బదులు మొక్కజొన్న వేసుకోవడం చాలా మంచిది. మొక్కజొన్న పల్లికాయ అలాంటివి వేసుకోవడం, అదైనా మొక్కజొన్న అంటే ఇప్పుడే వేరు, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ వేసుకుంటారు. నెల వరకు వచ్చే నెల వరకు ఎండలు కొడతాయి, అప్పుడు మళ్ళీ దుక్కిని సదును చేసుకుని సాగు చేసుకుని ట్రాక్టర్ తోటి సాగు చేసుకుని ఉంచుకొని అప్పుడు మొక్కజొన్న వేసుకుంటే వరి పంట కంటే ఎక్కువ క్రాప్ వస్తుంది.
0: సరే, ఇంకోటి రాజయ్య గారు, ఇప్పుడు మీరు అంత మీ శరీరం మొత్తం ఇప్పుడు దాదాపు బురదతో కూడుకొని మీరంతా ఇట్లా ఉన్నారు, అంటే మీరు వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం భూమిలో నుంచి వచ్చినట్టు కనబడుతున్నారు. ఇప్పుడు మీరు చేసే అంటే వ్యవసాయం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నది, ఎట్లా ఇవాళ ఏం చేసినారు?
1: అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాట్లు వేసేవాళ్ళు ప్రతి గ్రామంలో పల్లెటూళ్ళలో నాట్లు వేస్తాను కదా, వెనుకటి వాళ్ళు నాట్లు వేసుకుంటూ వస్తాను. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు లేరు, నాట్లు వేసే వాళ్ళు మనుషులు కూడా దొరికితేలేరు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఏది సిస్టమ్ కొత్త ఇంజనీర్లు కొత్త కొత్త మోటార్లు పెంచిందో, ప్రతి రైతు ఆ మిషన్, ఇప్పుడు వరి వేసే మిషన్లు ఉన్నాయి కదా,
0: టెక్నాలజీ
1: అది వాడుకొని ఆడికి పోయి నార్మడి ఎట్లా పోయాలి, మీరు ఎట్లేస్తారు మాకు దానికి అనుభవాన్ని అక్కడికి పోయి తెలుసుకొని, అగ్రికల్చర్ కాడికి పోయి తెలుసుకొని, వాస్తవానికి మిషన్ దగ్గరికి పోయి వాళ్ళు ఇచ్చేది ఏంటి అంటే ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తాడు పెద్దది, ఆ కవర్ ఇచ్చిన తర్వాత ఆ కవర్ కింద పెట్టుకుని మీద ఒక 3 ఇంచులు 4 ఇంచులు మట్టి పోసుకొని దాని మీద నార్మడి పెంచుకున్న తర్వాత ఒక రోజుకు 10 ఎకరాల పైన ఇస్తుంది, అది 10 ఎకరాల పైన ఇస్తుంది. అది వాళ్ళే సీడ్ కట్ చేసి అందులో పెట్టి వేసిపోతారు. చాలా ఈజీ. ఈ కూల్లోకి ఇచ్చే బదులు, మనుషుల దగ్గర తిరిగే బదులు, పంట చేయడానికి వేసే బదులు, బాధపడే బదులు, ప్రతి రైతు టెక్నాలజీని వాడుకొని వాటితో వేసుకోవడం చాలా ఉత్తమం.
0: సరే, ఇంకోటి రాజయ్య గారు, మీరు అన్నట్టుగా టెక్నాలజీని వాడుకొని వేసుకుంటే మనకు సమయం మిగులుతుంది, కానీ కూలీనే నమ్ముకున్నటువంటి రైతుల బ్రతి పోతుంది కదా మరి ఎట్లా?
1: అయితే కూలీని నమ్ముకున్న రైతుల బ్రతి పోతుంది అన్నప్పుడు, అయితే ఇప్పుడు నాట్లేసే వాళ్ళు గ్రామానికి 100 మంది 200 మంది ఉండేది సపోజ్, ఇప్పుడు ఒక కనీసం 20-30 మందికి ఎక్కువ వెళ్తలేరు. దాని వల్ల ఇక్కడ నాటేసే వాళ్ళు దొరకలేరు. అట్లా 10 ఎకరాలు వేసిన వాళ్ళకి ఇంకో 10 ఎకరాలు ఆగిపోతుంది, ఎండిపోతుంది, వాళ్ళు ఎరుకవుతుంది, జనాలు దొరకలేరు. అయితే ఇప్పుడు అందరు పెద్ద పెద్ద కొంతమంది రైతులే తీసుకొచ్చుకుంటారు, అందరు రైతులు ఒకేసారి పోయి తీసుకొచ్చుకోలేరు కదా, వాళ్ళకు దొరుకుతుంది. ఇటు పనికి పని అయితే వాళ్ళకు కూడా కూలీ దొరుకుతుంది. ఏ రైతు కానీ తప్పనిసరిగా కింద చూసుకున్న వెంటనే పంపడుకోనో కొనుక్కోనో బతిలాడో బామాడైనా కూడా పట్టుకొని నో అన్ను క్లోరోఫిటిస్ ఇది ఒక్కటి ఏంటంటే ఎన్నో ఇస్తారు మసిపోయిన అనేది చాలా మందికి వస్తాయి, ప్రతి రైతుకు వస్తుంది, నాకు పోతలేదు అంటారు. కానీ ఇంపార్టెంట్ మసిపోయిన వస్తే వరి పంటలో 40 బస్తాలు 10 బస్తాలు అవుతుంది. దాన్ని నివారణ ఒకటే, ఏం లేదు, చూసిన వెంటనే ఏది వాడద్దు, నోవాను క్లోరోఫిప్టీసీ రెండు కాంప్రమైజేషన్ చేసి పొద్దుటి పూట కొట్టి, అంటే పొలాన్ని ఫస్ట్ 2 గంటలు నింపాలి, నీళ్లు ఆగట్టి పంపు కొట్టి 1 గంట సేపు పడుకుంటే ఇది పొలానికి పాయిజన్ అవుతుంది. మందు పురుగు పాయిజన్ అయిన వెంటనే సచ్చడో జరుగుతుంది. దమ్ము ఎగిరేది ఉంటే నీళ్ళు ఉంటే ఎంబడే నీళ్ళని మనం బయటకు వెళ్ళి కొడితే పురుగు లేకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చే ముందు పొలం నింపి మళ్ళీ తెల్లారిపోయి నీళ్ళని మొత్తం తీస్తే ఏముండదు. 1 టైమే కొడతా నేను ఎప్పుడు కొట్టినా,
0: ప్రతి సంవత్సరం
1: ప్రతిసారి ఒకటేసారి కొడతా, 3-4 ఎకరాలు నేను సన్నవర్లు పెడతా. ఇంకొకటి ఏంటంటే, వాస్తవానికి మన తెలంగాణ ఏపీ స్టేట్ లో మనం స్టేట్ ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం బాస్మతి అనేది మన దగ్గర పండదు అని చెప్పేసిండ్రు. నేను సిమ్లా నుంచి బాస్మతి 20 కేజీ తీసుకొచ్చి అదే మన నా సొంత పొలం ఎగ్రం పెట్టిన, 38 బస్తాలు తీసిన నేను బాస్మతి కూడా, 38 తీసిన. మన దగ్గర పండగ అంటారు కానీ మన తెలంగాణ జిల్లాలో బాస్మతి పండుతుంది. కాకుంటే దాని టైమింగ్ ఎట్లా అని అంటే జూన్ లో నారు వేయాలి, జూలైలో నాటేయాలి. అంటే కూలింగ్ బాగా ఉన్నప్పుడు

0: వరి బాగా వస్తుంది అది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి నేను పంట పండించి బియ్యం పట్టించి 7,000 9,000 కింటే అమ్మిన అమ్మిన నేను బాస్మతి బియ్యం.
1: బాస్మతి కూడా
0: ఈ ఊళ్ళో ఎవ్వరు నిన్నాడు
1: ఈ ఊళ్ళో, దాదాపు వరంగల్ జిల్లాలోనే తక్కువ మంది పండిస్తారు బాస్మతి రైస్.
0: నేను బాస్మతి ఇక్కడ పండదాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లు అడితే పండదే అని అంటే, నేను సిమ్లా నుంచి తెప్పించుకున్న ఒక ఫ్రెండ్ ద్వారా, నేను అక్కడ ఒక నేను చదువుకున్నప్పుడు ప్రైవేట్ లో సిమ్లాలో జాబ్ చేసిన హైదరాబాద్ నుంచి, అక్కడ నుంచి నేను తీసుకొచ్చి 20 kg తీసుకొచ్చి ఇక్కడ పంట పండించి ఆయనకు ఆయన ఇచ్చిన చాలా మందికి ఇచ్చిన 9,000 7,000 కింటాల చొప్పున బాస్మతి బియ్యం పండించి నేను బియ్యం అమ్మిన.
1: ఇంకోటి రాజయ్య గారు, మీరు ఇంత పంటలను చాలా విస్తారంగా పండించి బాస్మతి రైస్ ను కూడా పండించి అంత జ్ఞానాన్ని పెంచుకుని అంత తెలివిని పెంచుకున్నారు కదా, అందా మీరు ఏం చదువుకున్నారు మరి?
0: నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ వరకు చదువుకున్నా కానీ వ్యవసాయం అంటే బాగా ఇష్టం. వ్యవసాయం అంటే పంటలు అంటే చాలా అంటే చాలా ఇష్టం. అయితే చాలా మంది ఇంకోటి ఏం చేస్తారు అంటే, వ్యవసాయం చేస్తాను అని చెప్పి పని చేసి నాటేసి చూసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. ఏ పంటను ఏ పైరుని ఇంటికాడ పిల్లల్ని ఎంత చూసుకుంటాం, పంటను ఎంత చూసుకున్నప్పుడే 40 బస్తాలు 45 బస్తాలు 50 బస్తాలు అని చెప్పేటోళ్ళు కూడా తీసేవాళ్ళు ఉంటారు. వాస్తవానికి కష్టపడ్డ వాళ్ళు తప్పనిసరిగా వస్తుంది పంట. ఎవరు ఇప్పటి వరకు అయ్యో నాకు పంట పండలేదు అనలేదు. ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వాళ్ళకి పంట పండలేదు అని చెప్పుకుంటారు.
1: వరి పంట పండించే రైతులకు మీరేం సలహా ఇస్తారు?
0: ఒక్కటే మెయిన్, తప్పనిసరిగా మంచి సీడు విత్తనాన్ని మంచిది ఎన్నుకోండి. ఇంకోటి ఏందనంటే, నారుమళ్ళను మంచిగా శుభ్రంగా గడ్డి లేకుండా నీట్ గా చేసుకుని వడ్లు తప్పనిసరి మునిగేటట్టు ఉంచుకొని, వడ్లు తేలినా కూడా పక్షులు కూడా బుక్కినా కూడా నారు సరిపోదు. అదొకటి మంచి సీడ్ ఎన్నుకోండి. ప్లస్ ఇంకోటి ఏందంటే, నాట్లేసే మనుషులు దొరకనప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే వాటిని ఎన్నుకొని మిషన్ల ద్వారా నాట్లేసుకోండి. మెయిన్ తప్పనిసరిగా మనుషులు అనే వాళ్ళు ఇప్పుడు కొత్తగా దొరుకుతలేరు కాబట్టి. మళ్ళీ ఇంకోటి, పంట వేసిన వెంటనే సీడ పురుగులు ఏదైతే ఆశిస్తానే దాన్ని చూసుకొని ఆ పంటకు నాణ్యమైన మందులు ఎక్కడ ఉంటాయో అవి తీసుకుని కొట్టుకునే వాళ్ళు తప్పనిసరిగా బాగుపడతారు, వ్యవసాయాన్ని వదిలిపెట్టారు.
1: ఓకే రాజయ్య గారు, మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి వరి పంటలో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఖరీఫ్ సీజన్లో వరి పంట సాగులో అనుభవాల గురించి నల్లబెల్లి మండలం ముద్దునూరు గ్రామ రైతు రాజయ్య గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.

ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తా ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతా ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
2: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పల్కలు పెట్టి వాళ్ళంతా వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
2: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అనే ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తి బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
2: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని, ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తా ఉన్నాం కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయన 5 లక్షలు ఖర్చు పెట్టుకుని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా?

0: తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: సి, ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్ కు ఫ్రీ ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్ కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు, మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్ గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్ వల్ల వస్తా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: సి, అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానా, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా, ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి, జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు మమ్మల్ని నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటి వరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు, నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ ని తయారు, బిగింపు, ఇంట్లో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరే తెలుగు చిత్రగీతల కార్యక్రమం మనోరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. శ్రోతలు వాట్సప్ సందేశాల ద్వారా మీరు వినాలనుకున్న పాటను వాట్సాప్ సందేశం ద్వారా కోరవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 7382922899. ఈ నెంబర్కు మీరు సందేశాన్ని పంపించి మీరు కోరిన పాట వినవచ్చు. వాట్సాప్ నెంబర్ మరొకసారి 7382922899.

ఈనాటి మనోరంజన్లో తొలిపాటును కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులంటూ రాశారు. వీరంతా కోరుతున్న పాట ఆనంద్ చిత్రంలో శ్రేయా ఘోషాలు ఆలపించిన వేటూరి సాహిత్యం, స్వరపరిచింది కెఎం రాధాకృష్ణన్. వీరి కోరిక మేరకు ఆనంద్ చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు కోరిన తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరి కోరిక మేరకు వేటగాడు సినిమాలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ యుగల గీతం గీతరచన వేటూరి కాగా స్వరపరిచింది చక్రవర్తి.

0: రమ్మా.
1: కార్యక్రమంలో తరువాతి పాట సాగర సంగమం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది ఇళయరాజా. ఈ పాటను మా కోసం వినిపించమంటూ రాస్తున్నారు నర్సంపేట్ నుండి నాయక్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరి కోసం సాగర సంగమం చిత్రంలోని ఈ పాట

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట రాజా. ఈ చిత్రంలో రాజేష్ సుజాత ఆలపించిన యుగలగీతం గీత రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి కాగా స్వరపరిచింది ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు చింతా శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్ గారు మరియు వారి ఇతర కుటుంబ సభ్యుల కోసం రాశారు. వీరు జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి రాస్తున్నారు. వీరి కోరిక మేరకు రాజా చిత్రంలోని ఈ యుగలగీతం మీ అందరి కోసం

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కాశీబుగ్గ గ్రామం నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హాసిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ

రాశారు. ఏదైనా ఒక బాలసుబ్రహ్మణ్యం పాట వినిపించమంటూ వీరు కోరుతున్నారు. వీరి కోసం రావోయి చందమామ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం అంటూ రాశారు. వీరు కోరుతున్న పాట బంగారు బుల్లోడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన వేటూరి సాహిత్యం, స్వరపరిచింది రాజ్ కోటి. వీరి కోరిక మేరకు బంగారు బుల్లోడు చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో తరువాత పాటను కోరుతున్న శ్రోతలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామం నుండి మోత్కూరి విశ్వనాథం, కృష్ణకుమారి, రవికుమార్, త్రివేణి, నరేష్, చైతన్య మరియు ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరి కోరిక మేరకు ఇంద్ర చిత్రంలో కేకే మరియు మహాలక్ష్మి ఆలపించిన యుగల గీతం గీత రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి కాగా స్వరపరిచింది మణిశర్మ. వీరి కోరిక మేరకు మీ అందరి కోసం ఇంద్రా చిత్రంలోని ఈ పాట.

శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, చిన్మయి, కుమార్, శంకరి, పాపయ్య శాస్త్రి, రహీం, సోని వీరంతా కోరుతున్న పాట ముద్దుల మొగుడు చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి పదాలను కూర్చింది సిరివెన్నెల సీతారాం శాస్త్రి, కాగా స్వరాలను కూర్చింది కోటి. వీరి కోరిక మేరకు మీ అందరి కోసం ముద్దుల మొగుడు చిత్రంలోని ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో తరువాత పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న పాట పవర్ చిత్రంలోని రవితేజ, ఎంఎం మానసి ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి పదకర్త భాస్కర భట్ల కాగా స్వరకర్త ఎస్ఎస్ థమన్. వీరందరి కోరిక మేరకు పవర్ చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, హన్మకొండ బొక్కలగడ్డ నుండి ఎర్ర చంద్రశేఖర్, విజయ, సంప్రీతి, ధృతి భారతి, భారతి, సరిత, స్వప్న మరియు వారి ఇతర కుటుంబ సభ్యులంటూ రాశారు. వీరంతా కోరుతున్న పాట బలిపీఠం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యుగుల గీతం. గీత రచన కృష్ణశాస్త్రి కాగా, స్వరపరిచింది చక్రవర్తి. వీరందరి కోరిక మేరకు బలిపీఠం చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

ఈనాటి మనోరంజన్లో చివరి పాటగా మనం వినబోతుంది అభినందన. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, స్వరపరిచింది ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ సైదాపూర్ నుండి కదిరి సమ్మయ్య, మేరమ్మ, సాయిరమణ, రమణిక, పర్నాందుల రామన్న, బరిగిగట్టన్న, తాళ్లపల్లి లింగయ్య మరియు ఇతర మిత్రబృందం అంటూ రాశారు. వీరు కోరుతున్న పాట అభినందన చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కాస్తుంది. జపాన్ లో జరుగుతున్న 20వ సంచిక ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. మరికొద్ది క్షణాల్లో

ఈనాటి మధురగీతాల్లో తొలిపాటుగా విందాం ఏకవీర. ఈ చిత్రంలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన కృష్ణశాస్త్రి సాహిత్యం, స్వరపరిచింది కెవి మహదేవన్.

మధురగీతాల్లో ఇప్పుడు వినబోతున్న పాట పంతులమ్మ. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం, స్వరపరిచింది రాజన్ నాగేంద్ర.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాట నిర్దోషి. ఈ చిత్రంలో ఘంటసాల స్వీయ సంగీతంలో ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న ఈ పాట పూజాఫలం. ఈ చిత్రంలో ఘంటసాల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, స్వరపరిచింది ఎస్ రాజేశ్వరరావు.

నోము ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన యుగల గీతం. గీత రచన దాశరథి కాగా స్వరపరిచింది సత్యం.

ఆనిముత్యాల్లాంటి ఆ పాత మధురాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న ఈ పాట రాజమకుటం చిత్రంలో పి లీల ఆలపించిన కృష్ణశాస్త్రి సాహిత్యం, స్వరపరిచింది మాస్టర్ వేణు.

శ్రీవారికి ప్రేమలేఖ. ఈ చిత్రంలో ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం స్వరపరిచింది సత్యం.

మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం అదృష్టవంతుల చిత్రంలో పి సుశీల ఆలపించిన కోనకళ్ళ వెంకటరత్నం గీతం. స్వరపరిచింది కెవి మహాదేవన్.

మధురగీతాలు చివరిగా విందాం. ధనమా దైవమా ఈ చిత్రంలో పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టివి రాజు.

ఈ పాటతో ఈనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఈనాటి మధురగీతాలన్నీ మిమ్మల్ని ఆశాంత మలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 23 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.